ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీద

0: నచ్చాక
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతరా? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BabaChiCaters.com.
1: Mere prena mi friends toti food visham lo breakup chesara.
2: I have.
1: Munna ma friends andaram kalisi bayiki veldam anukunna.
2: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi.
1: Anni undalante inka ekkada untundi?
2: Naaku dan answer telusu.
1: Maitri's Indian Cuisine.
2: Vallaki telidu.
1: So, break up not to be dramatic but to be realistic.
2: Visit Maitri's today and taste the difference.
1: Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi.
2: Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi.
1: Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu paddhyam chappu?
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Ee weekend groceries no teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతం. పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెడ్డ గతం, ఏ చెడ్డ గతం.

0: Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam. It's chat, tally and catering.
0: You're absolutely right. Rajiva's Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipistundi. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajiva's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: Prati Vinayak Chaviti మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.

0: affordable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
1: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

ఇంటి పైన కప్పు డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్. Don't stop dancing, I'm a bonagalu loading.

0: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

You're listening to Radio Surabhi 107.9 FM HD3. Dance like there's no

0: సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ప్యాలెస్ ఎలా ఉంటావు? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్లీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tuning to Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస్
3: అవసరాలా.

0: ఐ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన.
0: ఐ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
4: అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modul pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి.

0: అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్, ఐ యామ్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
1: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् ऐएन्सी. वल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी इस् योर् कालिंग् for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
9: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ.

0: vibration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్, ఐ యామ్ సుశీలా.
2: హాయ్, నేను మీ తేజస్.
0: బాగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్, ఐ యామ్ సుశీలా.
2: హాయ్, నేను మీ తేజస్.
3: టూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Tick, tick. Radio Suravi time check. Studio low time, 2 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
0: gata 24 ellu nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in McKinney, fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
2: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
4: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
5: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీలా
4: హాయ్ నేను మీ తేజ సజ్జ
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
6: 107.9 FM HD3

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామేంటి? రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: I am Ramgopal Varma.
11: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
12: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
13: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: G3 at 919-491-4514.
1: హాయ్ అండ్ రామోపాల్ వర్మ,
2: అందరికి నమస్కారం. నేను మీడియా ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: ఈ ప్రెజెంటింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను తేజ సజ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly న్యూస్ లెటర్స్ కోసమైన ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: celebration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dining, takeaway or full service catering.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Kavintalaki, Kerintalaki. Keraf address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US Law Food Bank. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US Law Food Banks and Pantries Lanti Places Law. Meals, fresh produce and baby supplies Lanti V. Avasaramaina Vallaki Uchitanga Istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఈ

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: ఇండియా వెళ్ళాలి మరి నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్.

0: డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.
1: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthi. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
6: రేడియో సురభి.
8: రేడియో సురభి.
10: రేడియో సురభి.
8: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సైలమా.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ నుండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidham

0: వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. indiatodayusa.com.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: Good morning, Dallas. Welcome to Morning Mantra, where memories become conversations. And nenu mee Rajesh Shruti Venkat, and you are listening to us on 107.9 FM HD3 Radio Surabhi. Sounds like home. Entandi ela unnaru andru? First of all, a very very happy Sunday. Nenu chaala chaala baunnanu, and I hope you are all doing well. అసలు ఎలా గడిచింది మీ వీక్? లాస్ట్ సండే నుంచి ఈ సండే లోపు అలా టైం ఇట్లా ఒక స్నాప్ వేసినట్టు అయిపోయింది కదా. నా వీక్ మాత్రం ఫుల్ బిజీ బిజీగా గడిచిపోయిందండి. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ న్యూ అండ్ ఎక్సైటింగ్. ఏంటి అనేది టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఎస్టర్డే వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ డే టూ. నాకు సాటర్డే, మనకు తెలుసు కదా, రాధాకృష్ణ టెంపుల్లో డాలస్ కే రాజా గణపతి మహోత్సవ్ అవుతున్నాయి కదా. సో అందులో నాకు ఎంసీ చేసే అవకాశం వచ్చిందన్నమాట. అంటే రేడియోలో మైక్ ముందు మాట్లాడడం అలవాటైపోయింది, కానీ అలా స్టేజ్ మీద నిల్చుని అందరి ముందు అసలు అన్ని ఫేసెస్ చూస్తే ఫస్ట్ ఒక సెకండ్ ఓకే శృతి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అని నాకు నేను చెప్పుకుంటూ అనమాట. ఎందుకంటే స్టూడియోలో అయితే నా మైక్, మా హెడ్ ఫోన్స్, నేను చాలా పీస్ఫుల్ సెటప్ ఉంటుంది అనమాట. బట్ నిన్న అందరి ముందు చేయడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వన్స్ అసలు స్టార్ట్ అయ్యాక చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కొంతమంది అక్కడేనో, మీలో కొంతమంది ఎవరైతే ఇప్పుడు ట్యూనింగ్ అయి ఉన్నారో, నిన్న నన్ను కలిసిన వాళ్ళు మీరు రికగ్నైజ్ చేసి నా షో ఎప్పుడు అని అడిగి, నేను రేడియో సురభితో అసోసియేట్ అయ్యి ఉన్నాను అని తెలుసుకుని, ద ఎక్సైట్మెంట్ దట్ యూ షోడ్ గివ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అనమాట. సో మళ్ళీ వన్స్ అగైన్ అ బిగ్ హెలో అండ్ అ వెరీ గుడ్ మార్నింగ్ నిన్న కలిసిన వాళ్ళందరికీ. చెప్పాను కదా 8 o'clock కలుద్దాము అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, బట్ ఫస్ట్ ఒక మంచి సాంగ్ తీసుకుని వచ్చేసా ఫ్రమ్ ద మూవీ నిరీక్షణ. ఇది విందాం అండ్ వీ విల్ టాక్ మోర్. ఓకే, స్టే ట్యూన్డ్.

0: Welcome back. Music bondi kada. That was beautiful song. And first song is na favorite. And idi kuda enduku ala cassette play cheyalanipichi play chesanu mata. Variety ga untundani cheppi. Sare. Ivala topic ki vaste actually ga aithe ee idea naadi kadandi. నేను రీసెంట్గా వన్ ఆఫ్ ఫ్యూ డేస్ ఎగో ఐ మెట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ మేము మాట్లాడుకుంటున్నప్పుడు అలా మార్నింగ్ మంత్ర గురించి డిస్కషన్ వచ్చిందనమాట. సో తను నా షో ఫాలో అవుతుందంట. సో అప్పుడు క్యాజువల్గా విలేజ్ నాస్టాల్జియా మీద ఒక షో చేయొచ్చు కదా అని అంది. నేను వెంటనే అరే ఇదేదో బాగుంది కదా, బికాస్ ఊరంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది కదా. కొంతమంది అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నాలాగా అమ్మమ్మగా సమ్మర్ హాలిడేస్ లోనో అట్లా అమ్మమ్మ వాళ్ళిల్లో నానమ్మ వాళ్ళిల్లో అని చెప్పి ఊరికి వెళ్లిపోయే బ్యాచ్ ఉంటారు. సో నేను అనుకున్నాను సరే ఇవాళ విలేజ్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పను, బట్ నాకు గుర్తున్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి చెప్దాము అండ్ మీలో ఎంతో మంది రిలేట్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. బికాస్ చాలా మందికి ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కదా. రిలేట్ అయితే గనక తప్పకుండా నాకు కాల్ చేసి షేర్ చేసుకోండి, చూద్దాం నా మెమరీ మీకు ఏం గుర్తు చేస్తుందో అని. అయితే నేను ప్లేలిస్ట్ సెట్ చేసేటప్పుడు నాకు ఎందుకో అండి కొన్ని పాత పాటలు మనం చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం కదా, అవి కొన్ని సడన్ గా ఫ్లాష్ అవుతాయి, కొన్ని అవ్వవు. నాకు ఫ్లాష్ అయినప్పుడల్లా దాన్ని తీసుకొచ్చి ఏ ఇది పెడితే బాగుంటుంది కదా అని అనుకుని ప్లే చేస్తాను అనమాట. అలాంటిది ఒక పాట ఈ పాట. సో లెట్స్ ఆల్ లిసన్ టు దిస్, ఎంజాయ్ అండ్ విల్ బి రైట్ బ్యాక్.
1: ఏ నీ కావాలా, నీ కావాలా

0: కోకిలా కోకిలా. ఎంతమంది గుర్తుందండి ఈ పాట? దాన్ని చెడగొట్టకని అనుకుంటున్నాను. ఓకే ఓకే, పాడను పాడను. ఎనీవేస్, సో మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ నాస్టెలియా గురించి అనమాట. సో విలేజ్ అని చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇల్లు. అదే యాక్చువల్లీ నా ఫస్ట్ విలేజ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, అన్ని గుర్తులేవు, కానీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంది. మట్టితో అలా మట్టితో కట్టిన ఇల్లు, పైన ఇట్లా పాక ఉండేదన్నమాట. అండ్ అసలు ఇంట్లో మంచిగా మా అమ్మమ్మ రోజు అలికేవారు దాన్ని, అలికి పెద్ద పెద్ద ముగ్గులేసేది. ఆ తర్వాత కిచెన్ లో వాళ్ళకి కట్టెలు పొయ్యి ఒకటి ఉండేది. అండ్ అక్కడ నాకు ఇంకోటి కూడా గుర్తుందండి, కొంతమంది ఇళ్లలో కిచెన్ బయట సపరేట్ గా అదొక ఒక ఇల్లులానే ఉండేది. బయట నుంచి చూస్తే మట్టితో అలికిన పొయ్యిలు, కట్టెల పొయ్యిలు అవన్నీ ఉండేవన్నమాట. అదొక చిన్న కిచెన్ లాగా అసలు ఎంత బాగుండేదో. ఇంకోటి ఏంటి అని అంటే, ఊర్లో ఒక న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, అసలు అది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఆ మట్టి స్మెల్, ఆ చెట్లు, ఆ పొలాలు, ఆ ఎయిర్, అసలు ఆ కట్టెలు పోయి వెలిగించినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది కదా, కట్టెలు కాలుతున్నప్పుడు వాసన. అది దానికి మన వంట స్మెల్ యాడ్ అయ్యి ఇంకా వచ్చేది కదా, కలిసేది కదా, ఆహాహా, అదైతే అసలు వర్ణనాతీతం అనుకోండి. అండ్ ఎస్పెషలీ వర్షం పడిన తర్వాత మట్టి స్మెల్ అసలు భలే ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా అలాంటి స్మెల్ వస్తే నాకు సడన్ గా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తూ ఉంటుంది. ఫనీ కదా, అసలు కొన్ని ప్లేసెస్ మనకి ఆ ఫొటోస్ అంటే విజువల్ ఫొటోస్ వల్ల కాదు గాని అట్లా స్మెల్ వల్ల కూడా గుర్తుంటాయి అన్నమాట. సో అలా మీలో ఎవరికైనా ఏమన్నా గుర్తుంటే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ మన ఫస్ట్ అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి, ప్రతి పాట, ప్రతి స్టోరీ, ప్రతి మెమరీ, అదే మన రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. సో యూ కెన్ డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్ ఆల్సో. అండ్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సురభి. సో ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను. అండ్ we will talk more about our village memories.
1: Shatavanam bhavate shatayo purushasya kendraya.

0: అదనమాట సీతాకోక చిలుక నుంచి ఒక మంచి ఫేవరెట్ సాంగ్ మనందరికి చాలా ఇష్టమైంది. ఈ సాంగ్ స్టార్ట్ అవ్వగానే నాస్టాల్జియా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏమంటారు, ఎందుకంత సాగదీసామంటారు, వెరైటీ వెరైటీ కోసం అనమాట. సో ఎనీవేస్, వెరీ సూన్ మనము మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ కి వెళ్తాం అనమాట. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము మన విలేజ్ ఎక్స్పీరియన్సెస్ గురించి అనమాట. నేను ప్రస్తుతం నా విలేజ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తున్నాను. బట్ ఎస్, సో అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆర్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని అనగానే మాకు మనకి ఎన్నో మెమరీస్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలాంటి మెమరీస్ లో నాకు గుర్తున్నవి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, వాళ్ళ ఊరు ఎలా ఉండేది అని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే పెద్ద గేదెలకి పాకు ఉండేది అనమాట. పొద్దున్నే మా అమ్మమ్మ కానీ ఆర్ మా మామయ్యలు కానీ వీళ్ళు వెళ్లి పాలు పితుకుతూ ఉండేవారు అనమాట. మాకు స్టార్టింగ్ లో చాలా భయం వేసేది. సో మూల నుంచి అలా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అది అసలు ఎంత ఎంత విచిత్రంగా అనిపించేదో అసలు ఆ సౌండ్ కానీ వాళ్ళు దాన్ని ముందు ప్రిపేర్ చేసే విధానం కానీ అవన్నీ. సో అలా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ అక్కడ చిన్న చిన్న దూడలు కూడా ఉండేవి. అమ్మో ఎంత క్యూట్ ఉండేవో అసలు. అలా క్యూట్ గా ఉన్నాయి కదా అని ఇట్లా దగ్గరికి వెళ్దాం అనుకుంటే అవి పరిగెడుతూనే ఉండేవి. అది ఒకసారి అవి రన్నింగ్ స్టార్ట్ చేస్తే దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ యునో యూ కెన్ క్యాచ్ అప్ విత్ దెమ్. అసలు చిన్న చూడ్డానికి అంత చిన్న చిన్నగా ఉన్నా అంత ఎనర్జీ అండ్ స్పీడ్ వాళ్ళకి ఎలా వస్తాయో పాపం, అసలు అంత బుజ్జి బుజ్జి వాటికి. సో అండ్ మా అమ్మమ్మ చెప్పా కదా, ఇల్లంతా అలికి మంచిగా పేడతోటి ఇల్లంతా అలికి ముగ్గులేసేదన్నమాట. సో బయటికి వెళ్లేటప్పుడు ఫస్ట్ అరిచేది, చూసి నడవండి బయట ముగ్గులు ఉన్నాయని చెప్పి, ఎందుకంటే ఆబ్వియస్లీ గుడ్డోళ్ళలాగా నడుచుకుంటూ దాన్ని మించి వెళ్ళిపోతాం కదా. సో ఇలా నాకు ఒక మెమరీ స్టార్ట్ చేస్తే ఇంకొకటి ఆటోమేటిక్ గా అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అండ్ మన మార్నింగ్ మంత్ర అది థీమ్ అదే కదండి. అందుకే నాకు మార్నింగ్ మంత్ర చాలా నచ్చుతుంది. ఎందుకు అనంటే ఒక మెమరీతో స్టార్ట్ చేస్తాను, దానితోటి ఇంకొక మెమరీ అలా గుర్తొస్తుంది. అలా అలా ఎట్ టైమ్స్ మీరు కూడా కాల్ చేసి మీ మెమరీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట, రైట్? సో ప్రతి ఆర్జేకి వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుంది కదండి. నాకు ఇలా కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్జేషన్స్ అనేది వచ్చింది అనమాట. వి ఆల్ లివ్ ఇన్ ఎ వెరీ వెరీ మెకానికల్ లైఫ్ స్టైల్, అంటే టైమర్ మీద నడుస్తుంది అనమాట మన వీక్ డే అంతా. బికాస్ యునో వీ ఆల్ హ్యావ్ వేరియస్ థింగ్స్ గోయింగ్ ఆన్, వి ఆల్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ అండ్ యునో దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ కిడ్స్ లైక్ మీ, ఐ హ్యావ్ వన్ చైల్డ్ బట్ స్టిల్ యునో వీఆర్ ఆల్వేస్ ఆన్ ద టైమర్. సో వీక్ డేస్ ఎలాగో ఇంత ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్డ్ గా మాట్లాడుకోలేం, రైట్? అండ్ నేను మా ఆయన అయితే సమ్టైమ్స్ వాట్సాప్ లో మాట్లాడుకుంటాం అనమాట, బికాస్ కుదరదు అని చెప్పి. అండ్ ఇలా వీకెండ్ వచ్చినప్పుడు ఎస్పెషలీ సండే మార్నింగ్స్ ఐ లైక్ టు స్టార్ట్ మై డే రియలీ రియలీ స్లో అండ్ యునో టాక్ అబౌట్ నాస్టాల్జియా, బికాస్ నాస్టాల్జియా ఇస్ సంథింగ్ దట్ బ్రింగ్స్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ ఆటోమేటికలీ, రైట్? సో అందుకే నేను ప్రతి వారం ఒక టాపిక్ పిక్ చేసుకుంటాను, ఇక్కడికి వస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. ఎంతో మంది కనెక్ట్ అవుతారు, కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, అండ్ అలా అలా అలా అలా మన షో నడుస్తూ ఉంటుంది అనమాట. సో వెరీ సూన్ ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ స్టార్ట్ అవ్వబోతుంది, బట్ స్టే ట్యూన్, బీ రైట్ బ్యాక్, వి విల్ టాక్ మోర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పెర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే.

0: or call them at 817-819-8888.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమ్మర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
3: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: Welcome back. You're listening to Radio Siddha B 107.9 FM HD3. Sounds like home. And nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion. మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ నాస్టాల్జియా గురించి, అంటే మన ఊరు గురించి మనకి గుర్తున్న మెమరీస్ ఇక్కడ నెమరేసుకుంటున్నాం అన్నమాట బేసికలీ. సో విలేజ్ హాలిడేస్ లో నాకు అసలు ఇంకొక ఫేవరెట్ ఏంటి అని అంటే చెట్లు చుట్టూ బాగా తిరిగేవాళ్ళం అండి. అసలు సీజన్ బట్టి ఏదో ఒక ఫ్రూట్ దొరికేదన్నమాట, చింతకాయలో, తాటికాయలో, ఈతకాయలో, అసలు ఆన్ స్పాట్ అక్కడే. కొన్ని కొన్నిసార్లు మామిడికాయలు కూడా ఉండేవి, మామిడి తోటలకి వెళ్లేవాళ్ళం పచ్చి మామిడికాయలు తినడానికి. ఇంట్లోంచి ఉప్పు కారం కూడా వేసుకుని బయలుదేరే వాళ్ళం అనమాట, అక్కడే కోసుకుని తినడం. అండ్ అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే బాగా ఇవి తీగలు దొరికేవి అనమాట. మీలో ఎంతమందికి తెలుసో తెలీదు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్, బట్ ఇట్ హాస్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్. అసలు నాకు ఇప్పటికీ ఆ తీగలు, నేను మొన్న రీసెంట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ మా సిస్టర్ తోటి ఐ వాస్ టాకింగ్ అబౌట్ తీగలు బాగా తినాలనిపిస్తుంది, ఎప్పుడైనా కొరియర్ చేయించుకోవాలి అని. సో అది బాగా గుర్తుంది. అండ్ అక్కడ తినేసాక స్టోరీ అయిపోదండి. అసలు ఆ ఈత పైన చిప్పలుంటాయి కదా, ఆ చిప్పలతోటే చిన్న కార్స్ లాగా చేసుకుని ఆడుకునేవాళ్ళం. అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఏది దొరికితే దాంతోనే ఒక గేమ్ క్రియేట్ చేసుకుని ఆడుకునే వాళ్ళం అంతే అనమాట. ఇలా టాయ్ స్టోర్, ఫ్యాన్సీ, క్రియేటివ్ ప్లే ఏం లేవన్నమాట. అండ్ మాకు అదేంటి, పశువుల ఆసుపత్రి ఉండేదన్నమాట, ఆసుపత్రి కాదు ఆసుపత్రి, హాస్పిటల్ బేసికలీ. సో అక్కడ గేదెల్ని నుంచో పెట్టడానికి ఇట్లా ఒక స్టాండ్ ఉంటుంది కదా, దట్ వాజ్ మోర్ ఈక్వలెంట్ టు అ మంకీ బార్స్ రైట్ నౌ ఇన్ స్కూల్స్ అనమాట. సో దాని మీద పడి ఆడేవాళ్ళం, అసలు మట్టిలో ఆడేవాళ్ళం. సో ఇవన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో మీకు మీ ఊర్లో ఏదైనా సీజన్ వస్తే ఏదైనా స్పెషల్ ఫ్రూట్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్, మీరు దేనికోసం ఈగర్ గా వెయిట్ చేసేవారు అని చెప్పాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. అండ్ బిఫోర్ వి ప్లే అవర్ సాంగ్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ డెంటల్ హెల్త్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే, ఇప్పుడు మనకి కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $29 కి మాత్రమే లభిస్తుంది అనమాట. అదే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డెంటల్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ ఆర్ హోల్ బాడీ హెల్త్. నేను ఇంకేదో అందాం అనుకున్నా కానీ ఎద్దులే అని చెప్పి ఆగిపోయాను అనమాట. బట్ డూ కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, డాలస్, టెక్సస్. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, లెట్స్ లిసన్ టు దాట్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ విల్ బి రైట్ బ్యాక్.

వెల్కమ్ బ్యాక్. నీళ్ళు తాగుతుంటే సడన్ గా పొలమారిందండి, పొలమారి దగ్గు ఆగలేదు, అందుకే ఒక్క సెకండ్ లేట్ వచ్చాను అనమాట. సో ఎనీవేస్, మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ నాస్టాల్జియా గురించి, రైట్? సో అమ్మమ్మ వాళ్ళ ఊరు అని అనగానే నాకు గుర్తొచ్చేది, ఒక నిమిషం అండి,

ఇప్పుడు సెట్ అయిపోయారు. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు అనగానే మనకి గుర్తొచ్చిన మెమరీస్ లో నాకు ఇంకొక మెమరీ ఏం గుర్తుండేదంటే, అప్పట్లో వాళ్ళకి రోడ్లు ఉండేవి కాదండి, అంతా మట్టి రోడ్స్ ఉండేవన్నమాట. సో నడవాలి, ఊర్లోకి బస్సు దిగి వెళ్ళాలి అని అంటే మటుకు బానే సగం దూరం వరకు రోడ్డు ఎంతవరకు ఉందో అంతవరకు నడిచి ఆ తర్వాత చెప్పులు తీసేసి చేతిలో పట్టుకుని అలా పొలాల మధ్యలోంచి వాక్ చేసుకుంటూ వెళ్లాలన్నమాట. ఇప్పుడు మనము గ్రౌండింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి బాగా ఫాలో అవుతూ ఉంటాం కదా, వేరే చెప్పులు తీసేసి ఇంట్లో వెనకాల గడ్డిలో నడుస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు అప్పటి నుంచే గ్రౌండింగ్ చేస్తూ ఉన్నారు. దట్ మీన్స్ దే ఆర్ సో కనెక్టెడ్ టు మదర్ నేచర్, రైట్? సో అలా నడుచుకుంటూ పొలాల మధ్యలోంచి వాక్ చేసుకుంటూ వెళ్లాలన్నమాట. సో ఇప్పుడు ఆలోచిస్తే అసలు డెస్టినేషన్ కి మనం మన ఇంటికి బేసికలీ రీచ్ అవ్వక ముందే ఒక అడ్వెంచర్ లాగా అనిపించేది అనమాట. అస్సలు ఒక కంప్లైంట్ ఉండేది కాదు రోడ్ లేదని. ఆ పొలాల్లోంచి నడుచుకుంటూ ఉంటే ఆ ఫీల్ అసలు వేరేగా అనిపించేది అనమాట. ఎక్సైట్మెంట్ బాగా ఉండేది ఇల్లు ఎప్పుడు వచ్చేస్తుంది అని. సో అది కూడా ఒకటి చెప్పాలి అని అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది చాలా ఫన్నీ అండి, అఫ్ కోర్స్ చాలా మంది రిలేట్ అవుతాం. నా చిన్నప్పుడు నేను వెళ్లిన రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళకి టాయిలెట్స్ ఉండేవి కదనమాట. సో పొద్దున్నే అందరూ చెంబు పట్టుకుని బయటికి వెళ్ళేవారు. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాం, కానీ అఫ్ కోర్స్ ఐ వాస్ టూ యంగ్, సో ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు తలుచుకుంటే నవ్వుతున్నా గానీ, కానీ అప్పట్లో అసలు వాళ్ళకి అదొక డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అనమాట. మనం ఎలాగో పిల్లలు కదా, మనం అవేం పెద్ద పట్టించుకోం, రైట్? కజిన్స్ ఉన్నారా, ఆడుకున్నావా, నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ వచ్చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, వెళ్ళిపోవాలి, అదే ఉండేది అనమాట. సో దిస్ ఇస్ ద వన్ మెమరీ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ దట్ యాక్చువల్లీ బ్రాట్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేసి పెట్టాను ఫ్రమ్ ద మూవీ ఆర్. బట్ బిఫోర్ దాట్ అనదర్ అనౌన్స్మెంట్. దిస్ ఇస్ ఫ్రమ్ dealsbanana.com. మనకి డాలస్ లో రెస్టారెంట్స్ చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో రెస్టారెంట్స్ ఓనర్ కి లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఆర్ టూ లెస్ వాక్ఇన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్, dealsbanana.com ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో రెస్టారెంట్స్ ఓనర్ కి ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అని అంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయినింగ్, డిజైనింగ్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ అనమాట. సో దెర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. వావ్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ అ రీజన్ టు వాక్ ఇన్. సో ఫస్ట్ విజిట్ చేయండి dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins anmata. So that is about Deals Banana, and let's listen to this song and we'll be right back.

ఓ మంచి పాట వినేశాం కదా ఫ్రమ్ ద మూవీ ఆ. నేను ఇది ఎన్నిసార్లు చూసాను అండి, అసలు అప్పట్లో తెగ చూసేదాన్ని, చాలా నచ్చేదన్నమాట. వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా నాచురల్ గా చేశారు కదా. అండ్ హరితేజ వాజ్ మై ఫేవరెట్ అండి, ఆవిడ ఆవిడ సర్కాస్టిక్ డైలాగ్స్ చాలా చాలా నచ్చింది అనమాట. సో మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ నాస్టాల్జియా గురించి. అప్పట్లో కమ్యూనికేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది కదా. అసలు పోస్ట్ మ్యాన్ ఇట్లా సైకిల్ మీద వస్తూ ఉంటే దూరం నుండే చూసి మన ఇంటికి వస్తున్నారా ఎవరింటికి వస్తున్నారో అని అనుకునేవాళ్ళు. మేము బికాస్ ఊరెళ్ళే వాళ్ళం కాబట్టి నాన్న లెటర్ రాస్తారేమో అని చెప్పి ఓ ఎక్సైట్మెంట్, రాశారేమో పంపించారేమో అని చెప్పి అలా ఎక్సైట్మెంట్ తో చూస్తుండేవాళ్ళం అనమాట. అండ్ లెటర్స్ లో కూడా అందరికి గుర్తుంది లేదు, మేము ఇక్కడ క్షేమం, మీరక్కడ క్షేమం అని తలుస్తాము అనే ఒక సెంటెన్స్ మాత్రం కంపల్సరీ డిఫాల్ట్ అందరి లెటర్స్ లో ఉండేవి, గుర్తుందా? ఇప్పుడు మనం మెసేజెస్ ఎలా చేస్తాము, రీచ్డ్ ఓకే, ఓకే కూడా ఓకే ఏవై కాదు, కే అంతే, ఫినిష్డ్. ఈ మధ్య దిక్కుమాల వాట్సాప్ లో థమ్స్అప్ ఒకటి మొదలైందండి, అసలు అదైతే నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే ఆ థమ్స్అప్లు పెడితే అసలు ఒక సెంటెన్స్ కి of course I know that what it means but I don't know somehow nakita the starting lo chaali kopamochesed anamata nen sentences raaste thumbs up heart heart lo osthe asalu old madutundi kada and inkoti nen vinnadi oorlo ప్రతి ఇంట్లో ఫోన్ లేనప్పుడు ఈ పంచాయత్ ఆఫీసెస్ లో ఫోన్లు ఉండేవంట, నా ఫ్రెండ్ చెప్పింది. ఎవరికైనా కాల్ వస్తే ఎవరో వెళ్లి మీకోసం ఫోన్ వచ్చిందని వాళ్ళు చెప్తే వాళ్ళు అక్కడ కట్ చేసేవారు, మళ్ళీ కాల్ చేశారు వేసేవారు. సో వీళ్ళు వెళ్లి వాళ్ళు పిలుచుకుని వచ్చేవారు, వీళ్ళు వెళ్లి అక్కడ ఫోన్ మాట్లాడి వచ్చేవారు అనమాట. సో అలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా ఉంటే నాకు చెప్పండి, మీ ఊర్లో అసలు ఎలా వర్క్ అయ్యేది అని ఐ జెన్యున్లీ వాంట్ టు హియర్ ఇట్ అవుట్ అనమాట. సో మనము మాట్లాడుకుందాం ఇంకొక అనౌన్స్మెంట్ గురించి. ఏంటది? అదే మన ఇండియా టుడే, అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద ఫుడీస్, డాలస్ ఫుడీస్, సమ్మన్ లైక్ మీ నో, దిస్ ఇస్ ఫర్ మీ ఆల్సో. సో లెట్స్ ఆల్ లిసన్ అప్. వీకెండ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి అని అంటే మేక్ దమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. అ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ మటుకు ఇట్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్ అంటండి. సో వీకెండ్ అయితే బఫేస్, థర్స్డేస్ అయితే చాట్. సో ఎందుకు లేటు? హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్, టెక్సస్ 76092. సో ఇండియా టుడే వాళ్ళు అంటున్నారు కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం అండ్ వీ విల్ టాక్ మోర్.

All right, that was another beautiful song, kada asalu. ఇందులో విజువల్స్ ఎంత బాగుంటాయో, నాకు ఈ మూవీ కూడా చాలా నచ్చుతుందండి. బికాస్ ఆఫ్ యూనో విలేజ్ ఎన్వైర్న్మెంట్, ఆ అట్మాస్ఫియర్, అసలు బా ఎంత బాగుంటుందో ఇట్లా చూస్తే అలా ఫీల్ గుడ్ లాగా అనిపిస్తుంది కదా. అదే అనమాట, అదే మన శతమానం భవతి. సో వెరీ సూన్ మన సెకండ్ కమర్షియల్ కి వెళ్ళిపోతాం. అసలు ఈ రోజు అయితే నాకు టైమ్ ఇట్లా ఫాస్ట్ గా రన్ అయిపోతున్నట్టు అనిపిస్తుందండి. అసలు తెలియట్లేదు, ఇలా మాట్లాడి అలా చూసేలోపు నాకు అసలు టైం అలా దబదబా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట.

0: సో మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ ఎక్స్పీరియన్సెస్ గురించి. నాకు ఈ సాంగ్ ప్లే అవుతున్న క్రమంలో మన గిరి గారు ఫోన్ చేశారనమాట. గిరి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ఫర్ కాలింగ్ మీ. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, బట్ ఇట్ మీన్స్ అ లాట్. అండ్ నేను ఈ విలేజ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, దానికి ముందు వాట్సాప్ లో థమ్స్అప్ల గురించి చెప్పాయి కదా, నాకు అదైతే ఒళ్ళు మండిపోతుంది అని. గిరి గారు సెకండ్స్ దాట్, నాకు కూడా అండి. నాకు వాట్సాప్ థమ్స్అప్ అంటే ఇష్టం ఉండదు, కానీ రియల్ థమ్స్అప్ అంటే చాలా చాలా ఇష్టమునని. అండ్ ఒక మంచి ఫన్నీ మెమరీ షేర్ చేశారు ఏంటి అని అంటే, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్ ఉండేవారంట, అక్కడ వాళ్ళకి కోలా కుండలో దొరికేదంట. సో వాళ్ళ ఫ్రెండ్ థమ్స్అప్ ఫార్ములాని కాపీ చేసి దాన్ని KOLA అని చెప్పి ఒక పేరు పెట్టి దాన్ని కుండలో పోసి అమ్మేవారంట. అసలు అదైతే ఎప్పికండి గిరి గారు, అసలు నేను ఎప్పుడూ వినలేదండి. మేమిద్దరం ఎంత గట్టిగా నవ్వుకున్నాము, బట్ థ్యాంక్ యూ గిరి గారు ఫర్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఇంకొక క్విక్ అనౌన్స్మెంట్ చూసిద్దాం, దెన్ వీ విల్ గో ఇన్ టు అ కమర్షియల్. అండ్ దెన్ కమర్షియల్ నుంచి వచ్చాక వీ విల్ టాక్ మోర్ అండ్ ఆల్సో వీ మైట్ కమ్అప్ విత్ అ ఫనీ గేమ్ సెగ్మెంట్ అన్నమాట. సో మనందరికీ ఇప్పుడు తెలుసు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయాయి, రైట్? సో వెరీ సూన్ మన బతుకమ్మ కూడా రాబోతుంది అనమాట. సో ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్, అదే అండి మన టీప్యాడ్ వాళ్ళు, దే ఆర్ ఇన్వైటింగ్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ October 17, విచ్ ఈస్ ఎ సాటర్డే, ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్ అట్ Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free antandi. So family and friends to kalsi Bathukamma and Dasara celebrations ni full ga enjoy cheyandi. Gurtundi kada October 17th Comerica Center located in Frisco Anamata. So we'll be right back.
1: Tick tick radio Surabhi time check. Studio lo time 9 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చుని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ. సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support at mypursue.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
5: Amma, Saturday movie?
1: Manabadi class.
5: Amma, old Nitano had a farm.
1: Uppu kappu rambu. Telugu paddhin chepu?
5: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu

0: మీరుపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్జీ.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ stop shop, from fresh produce, rotis to everyday pooja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. And nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion only on Morning Mantra, where మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ అన్నమాట. సో ఈ రోజు ఈ మెమరీ ఏంటి అనంటే, ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ జస్ట్ ట్యూన్డ్ ఇన్, మనం మాట్లాడుకుంటున్నాం విలేజ్ నాస్టాల్జియా గురించి అన్నమాట. అంటే మన అమ్మమ్మ గారి ఊర్లు, నానమ్మ గారి ఊర్లు, ఆర్ మనం పుట్టి పెరిగిన ఊర్ల గురించి అనమాట. నాకైతే మా అమ్మమ్మ గారి ఊరు ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలనిపించి నేను మాట్లాడుతున్నాను. అండ్ కనెక్ట్ అవుతున్నారు మీరు అందరూ, అండ్ కాల్ కూడా చేశారు నాకు గిరిగారి ఇందాక. సో దట్ మీన్స్ యూఆర్ ఆల్సో ఆల్ లిస్నింగ్ అని నేను అనుకుంటున్నాను అనమాట. సో మనం విలేజ్ లో ఎలా ఉంది అని వేరియస్ యూనో ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం. బట్ ఈవినింగ్ అయితే మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇళ్ల ముందు ఏముండేవి, అరుగులు ఉండేవి అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే మంచి అరుగు ఉండేది. అరుగుకి అవేంటి, నూలు మంచాల, సారీ మడత మంచాల ఏవో ఉంటాయి కదా, అవి ఉండేవి అనమాట, చెక్కతోటి ఉండేవి. సో అవి అలా పెట్టుకుని అలా అక్కడ పడుకుని అలా ఉంటే ఎవరో ఒకళ్ళు నువ్వు కూర్చుని ఉంటారు, లేకపోతే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎక్కడికో అలా వెళ్తూ వెళ్తూ ఏంటి ఎక్కడికి అని స్టార్ట్ చేసి అక్కడి నుంచి కబుర్లు. అండ్ దెన్ యూనో కావాలి, ఇప్పుడు ఫ్రెండ్స్ ని కలవాలి అని అంటే మనము సాటర్డేస్ ఫ్రీయా, లేదు సండేనా, సండే ఆఫ్టర్నూనా, అట్లా అలా ఉండేది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు, ఇంప్రాంప్టు రా, వచ్చి కూర్చో అంతే. అండ్ అలా వెళ్లి కబులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. లేకపోతే ఈవినింగ్ మా మావయ్యలో ఎవరో చెరువు పొలాలకి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళేది మేము కూడా. సో చెరువులో గేదెలు మొత్తం బాడీలో నీళ్ళన్ని పెట్టి అలా తా మాత్రం బయట పెట్టి చిల్ అవుతూ ఉండేవన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వెంచర్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. మా చెల్లె అయితే ఆ గేదెల మీద ఎక్కి కూర్చునేది అనమాట పొలం వెళ్లేంత వరకు. సో అలా ఆ చెరువులోకి వెళ్లేంత వరకు పొలం అంటున్నాను, ఏం చూడండి, ఐ బ్యాడ్లీ నీడ్ ఎ కాఫీ అండి. సో పొలం కాదు, చెరువులోకి వెళ్లేంత వరకు మా చెల్లి దారి మీద కూర్చునేది. తర్వాత ఇక దిగేది అంట, ఇక బురద ఉండేది, రొచ్చు రొచ్చు ఉండేది, అన్ని అలానే. కానీ దట్ వాజ్ అ బెస్ట్ హాలిడే దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. ఇప్పుడు ఇన్నేళ్ళైనా ఐ థింక్ ఐ వెంట్ వెన్ ఐ వాజ్ మేబీ 5 or 6 or 7, ఐ డోంట్ రిమెంబర్. కానీ ఇప్పటికీ నాకు అన్ని అలా గుర్తున్నాయి. అవే కదండి అసలు మెమరీస్ అంటే, ఎప్పటికీ అలా గుర్తుంటాయి. ఈ రోజు నేను మాట్లాడుతుంటే కూడా నా ఫేస్ లో ఒక స్మైల్, నా టోన్ లో ఒక ఎక్సైట్మెంట్ అనమాట, రైట్? సో అదనమాట మీలో ఎవరికైనా విలేజ్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ విలేజ్ ఈవినింగ్స్, ఆర్ మీ విలేజ్ లో ఏమైనా స్పెషల్ థింగ్స్. ఇందాక మన గిరిగారు చెప్పినట్టు కోలా, స్పెషల్ కోలా, కుండ కోలా ఉండేది కదా, అలాంటివి ఏమన్నా ఉంటే మా అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చింతకాయల రవి, ఈ మూవీ నుంచి మంచి హిట్ సాంగ్ ఉండింది కదా, ఊపింది అప్పట్లో, అది తీసుకొచ్చాను అనమాట. సో ఐమ్ గోనా ప్లే దాట్ అండ్ విల్ ఆల్ ఎంజాయ్ అండ్ విల్ బీ హియర్, విల్ కమ్ బ్యాక్, విల్ టాక్ మోర్.

అదన్నమాట. బ్యూటిఫుల్ సాంగ్ కదా, నాకు అసలు చాలా చాలా ఇష్టమైన పాట అన్నమాట ఇది. సో అలా చూస్తూ చూస్తూ ఇవాళ స్టార్ట్ చేసినప్పుడు ఈ టాపిక్, అసలు నా దగ్గర ఇన్ని మెమరీస్ ఉన్నాయని నాకే తెలియలేదండి. మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అనుకుంటూ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఆ మట్టి స్మెల్ గాని, ఆ కట్టెల పొయ్యి గాని, బీట్, గేదెల పాక, దూడల గురించి మాట్లాడుకుంటూ, చెట్ల దగ్గర దొరికిన ఫ్రూట్స్, అలా చెప్పులు చేతిలో పట్టుకుని పొలాల్లోంచి నడుచుకుంటూ ఇళ్ళకి వెళ్ళడము, ఆర్ మన పోస్ట్ మ్యాన్ గురించి మాట్లాడుకోవడం గానీ, ఆర్ మన స్పెషల్ అరుగుల గురించి మాట్లాడుకోవడం గానీ, అలా అలా ఒకటి గుర్తు చేసుకుంటే ఇంకోటి ఆటోమేటిక్ గా గుర్తొచ్చేసాయన్నమాట. సో అలా మెమరీస్ అన్ని నెమరేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. సో 8 o'clock నుంచి మనం చాలా కబుర్లు చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 దాటింది కాబట్టి సెకండ్ అవర్ లో కొంచెం ఆడుకుందాం. ఓకే, సో నేను అనుకున్నా ఈ విలేజ్ థీమ్ ని కంటిన్యూ చేస్తూ ఏదన్నా ఒక ఫన్ గేమ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసుకుందాము అని. సో బట్ బిఫోర్ దాట్ ఒక మంచి క్విక్ అనౌన్స్మెంట్ ఒకటి వినేసి దెన్ వి విల్ లిసన్ టు అ సాంగ్ అండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ అవర్ గేమ్ సెగ్మెంట్. గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. ఓకే, సో హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరే వేరు వేరు ప్రాంతాలు ఆర్ ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్, నియోపోలిస్ కానీ ఆర్ ఏరియాస్ లైక్ నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ కానీ, చేవెల్లా, కోంపల్లి, ఈ ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్ అని ఎన్నో ప్రాజెక్ట్స్ ఇట్లా వీళ్ళవి ఒకే చోటు ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళది ఎక్స్పో ఇస్ హ్యాపెనింగ్, ఏది గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ హియర్ ఇన్ ఫ్రిస్కో డాలస్ ఆన్ October 10th and 11th అన్నమాట. తప్పకుండా వెళ్లి చూడండి, చెక్ దెమ్ అవుట్. అండ్ అసలు నాకైతే ఆ ప్లేసెస్ చదువుతూ ఉంటేనే వావ్ అనిపించింది. ఎంత నాకు తెలిసిన హైదరాబాద్ చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ అనిపిస్తుంది. మేము అప్పట్లో నేను ఉన్నప్పుడు మాకు గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ అండ్ మాకు దగ్గరలో మేము మణికొండలో ఉండేవాళ్ళం కాబట్టి ఫిలిం నగర్ అండ్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇవే మాకు తెలుసు అనమాట. ఇప్పుడు అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఐ థింక్ ప్రాబబ్లీ ఐ విల్ ఆల్సో గో అండ్ చెక్ దెమ్ అవుట్. సో బట్ యా, make sure that you go and you check them out. And ippudu inkoka manchi song line up chesanu, and let's listen to that and we'll be right back.

0: 呢？
1: Ada nama ada. That was about Nenante naku jalani ishtam. So, manamu ippadarku urugurinchi maatladukunnam kada. So, I thought why not come with a fun trivia. Trivia kuda kadu, yes. Nostalgia related questions anamata. Vedi gurinchi maatladukundam. So, maatladukunnam kada. So, ippudu vaatiki related questions gurinchi adugutanu. So, evarena interested unte call chesi answer cheppandi. First question enti anante, morning alarm clock aithe kadadi. Battery kuda avasaram ledu, charging asalakkarledu. Snooze button aithe asalu accept cheyyaru anamata. Evaru vaallu. మార్నింగ్ అలారం క్లాక్ క్లాక్ కాదు, బ్యాటరీ అక్కర్లేదు, ఛార్జింగ్ కూడా అక్కర్లేదు, స్నూజ్ బటన్ అయితే

All right. That was Hi Lisa, Hi Lisa. So Nenu Pavan Garu matlaadutunna anamata. Andike okka second late ayindi. So Pavan Garu కారెక్కగానే ఇట్లా ఊరు గురించి మీరు మాట్లాడుతున్నారండి, వెంటనే ఏదో క్వశ్చన్ అడిగారు కదా, దాని గురించి కాల్ చేశాను అని చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మార్నింగ్ అలారం క్లాక్ కాదు, బ్యాటరీ అక్కర్లేదు, ఛార్జింగ్ అసలే అక్కర్లేదు, స్నూజ్ బటన్ అసలు యాక్సెప్టే చెయ్యదు, అది ఎవరు అని అడిగాను అనమాట. పవన్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కోడి పుంజు. దట్స్ కరెక్ట్ అండి. అండ్ ఆయనకి వాళ్ళ ఊరు గురించి ఏమైనా మెమరీస్ ఉన్నాయా అండి అంటే, ఎందుకు లేవండి, చాలా మెమరీస్ ఉన్నాయి. వాళ్ళు కడప దగ్గర ఉంటారంట, కడపకు దగ్గరలో అసలు అక్కడైతే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మాకు అని చెప్పి కొన్ని మెమరీస్ షేర్ చేసుకున్నారు. అసలు పండుగలు వస్తే మటుకు మాకు చాలా చాలా అసలు లైవ్లీగా ఉంటుంది. ఎందుకు అని అంటే, వాళ్ళ మెటర్నల్ సైడ్ వాళ్ళ పెటర్నల్ సైడ్ అందరూ అక్కడే ఉంటారంట. అసలు పవన్ గారు ఇట్లా ఇండియాలో కడపలో ల్యాండ్ అయితే సరిపోతుంది, మీరు ఇంకా అసలు ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, బికాస్ ఎవ్రీ వన్ ఈస్ దేర్ అని చెప్పి నేను అన్నాను అనమాట.

అండ్ థ్యాంక్ యూ పవన్ గారు ఫర్ కాలింగ్. అండ్ మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ లైన్అప్ చేశాను. ఈలోపు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు ఒక మెసేజ్ వచ్చింది కానీ ఆ మెసేజ్ ఎన్వలప్ లో లేదన్నమాట. సో ఆ మెసేజ్ ఓపెన్ గా ఉంటుంది అండ్ ప్రైవసీకి కొంచెం ఇంకా దండం పెట్టుకోవచ్చు అనమాట, దేవుడి మీద భారం వేసేయడమే. ఆ వస్తువు ఏంటి? మీకు ఒక మెసేజ్ వచ్చింది కానీ అది ఎన్వలప్ లో కాదు. సో ప్రైవసీకి కొంచెం అనమాట కాంప్రమైజ్. సో దేవుడి మీద భారం వేసేయాలన్నమాట. అది ఏంటి తెలిస్తే చెప్పండి నాకు. 9726361966 అండ్ పవన్ గారు సిరివెన్నెల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: All right, welcome back. So, నేను I was taking another call on off air. So, నేను అడిగిన question కి answer వచ్చేసింది. Thank you, Ravi Garu. Yes, నేను అడిగిన question ఏంటి అని అంటే మీకు ఒక మెసేజ్ వచ్చింది. కానీ ఎన్వలప్ లేదు. ప్రైవసీ మాత్రం చాలా చాలా రిస్కీ అన్నమాట. అది ఏంటి అని అడిగాను. దానికి నాకు ఆన్సర్ పోస్ట్ కార్డ్. ఎస్, కరెక్ట్ అండి. పోస్ట్ కార్డ్ వచ్చేవి అప్పట్లో. అండ్ అందుకే అందరూ మెసేజెస్ కూడా చాలా జెనరిక్ గా రాసేవారు. జెనరిక్ మెసేజెస్ ఉండేవి, ఏవి పర్సనల్ ఉండేవి కాదు. అండ్ స్టాండర్డ్ గా మీరు ఇందాక అన్నట్టు మేము క్షేమం, మీరందరూ అక్కడ క్షేమం అని అనుకుంటున్నాము అనేది మాత్రం డెఫినెట్లీ అన్నిట్లోనూ ఉండేది అని చెప్పి రవి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మనం వెరీ సూన్ మనం ఒక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో వెళ్లే ముందు ఒక క్విక్ అనౌన్స్మెంట్ అబౌట్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అన్నమాట. దెన్ ఇట్ ఇస్ అన్ ఈవినింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు మిస్, విచ్ ఇస్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ అ స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విత్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, విత్ సయి రక్షిత్ ఆన్ వయలిన్, విత్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం, అండ్ విత్ చంద్రశేఖర శర్మ గారు ఆన్ ఘటం. దిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆన్ సాటర్డే సెప్టెంబర్ ది 26th at 4:30 PM at the Collin College Mechanic Campus Conference Center located at 2400 Community Avenue, Makini. IFA events ante Indian Fine Arts Academy Dallas. These events are free for members, but you have to reserve your tickets through the IFA DFW website anamata. So music lovers andaru definitely ga velli attend avandi, and I hope you'll all enjoy this. So ippudu mana very soon commercial lo kelipothnam. Stay tuned.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్?
7: A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: All right, welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. And nenu mi RJ Shruti Venkat, me Sunday morning companion only on Morning Mantra, where memories are becoming conversations anamata. So ee roju, for those of you all who might have just tuned in, ee roju nenu village nostalgia gurinchi maatladadam jarigindi. And ippudu we are on a fun game segment. So nenu adige question enti anante, battery ledu, motor kuda ledu, కాని కిందున్న నీళ్లు పైకి వస్తాయి, అది ఏంటి? వన్స్ అగైన్, బ్యాటరీ లేదు, మోటార్ లేదు, కాని కింద ఉన్న నీళ్లు పైకి వస్తాయి, అది ఏంటి? ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేయండి అట్ 9726361966. ఈలోపు నేను బాహుబలి 2 నుంచి మంచి సాంగ్ లైనప్ చేశాను, మనం వింటూ ఎంజాయ్ చేద్దాం.

Alright, that was a beautiful song. నాకు నేను అడిగిన క్వశ్చన్ కి కాలర్స్ కాల్ చేయడం జరిగింది, కానీ అన్ఫార్చునేట్లీ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాలేదు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, బ్యాటరీ లేదు, మోటార్ లేదు, కానీ కింద ఉన్న నీళ్లు పైకి వస్తాయి, అదేంటి అని. మల్లికార్జున్ గారు బావి బావి తాడు అనుకుంటా చెప్పారు, అది కాదండి. అండ్ అప్పారావు గారు గీజర్ అన్నారు, గీజర్ కూడా కాదండి. ఈ క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటి అని అంటే, హ్యాండ్ పంప్. అదే మన చేతి పంపులు ఉండేవి కదా, హ్యాండ్ పంపులు, అదనమాట ఆన్సర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కరెంట్ పోయింది ఓకే, కానీ ఫోన్ ఫ్లాష్ లైట్స్ లాంటివి లేవు ఓకే, పవర్ బ్యాంక్ లేదు, ఇంట్లో ఇన్స్టెంట్ బ్యాకప్ ఏంటి, ఓన్లీ లైట్ కోసం ఇన్స్టెంట్ బ్యాకప్ ఏంటి, కరెంటు పోయింది. అండ్ దిస్ ఇస్ క్లియర్లీ విలేజ్ రిలేటెడ్ అండి. అప్పట్లో కరెంటు పోయింది, ఫోన్ ఫ్లాష్ లైట్ లేదు, పవర్ బ్యాంక్స్ లేవు, ఏం లేవు, ఇంట్లో ఇన్స్టెంట్ బ్యాకప్ ఏంటి లైట్ రావడం కోసం. ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: ఉంటుందో. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇందులో చాలా బాగుంటారు, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కృతి సనన్ అండ్ ప్రభాస్. ఆఫ్ కోర్స్ ప్రభాస్, ఆబ్వియస్లీ కృతి సనన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కరెంట్ పోయింది, ఫోన్ ఫ్లాష్ లైట్స్ కాదు, పవర్ బ్యాంక్ లేదు, ఇంట్లో ఇన్స్టెంట్ బ్యాకప్ ఏంటి అని. నాకు అసలు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ వెంకట్ గారు, విహాన, మల్లికార్జున్ గారు, పవన్ గారు. పవన్ గారు కరెక్ట్ అండి, కిరణాల బుడ్డి, దట్ ఈస్ ద న్యాచురల్ రా ఆన్సర్. బట్ ఎస్, ఇట్స్ లాంటర్న్ అండ్ దీపం అండ్ కిరణాల బుడ్డి, దట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇప్పుడు ఇంకొకటి, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఊర్లో ఉంటుంది, నేను ఆ పదం వాడను, పదం వాడితే మీరు ఇమ్మీడియట్ గా గెస్ చేసేస్తారు ఇప్పుడే, బట్ ఐ వాంట్ గివ్ దట్ బెనిఫిట్ అంటే లైక్ ఫినిష్ ద క్వశ్చన్. ఓకే, ఊర్లో ఉంటుంది, ఇది సూపర్ మార్కెట్ కాదు, కానీ బిస్కెట్స్ నుంచి సబ్బుల వరకు, ఓకే, మ్యాచ్ బాక్స్ నుండి ఆయిల్ వరకు వన్ స్టాప్ ప్లేస్ అన్నమాట. అమ్మా నేను చూడండి ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాను, ఇక్కడ మా పదం నోట్లోంచి వచ్చేస్తుందేమో అని. అన్ని దొరుకుతాయి, అది ఏంటి? నాకు రా తెలుగులో ఆన్సర్స్ కావాలి. ఓకే, ఇది ఊర్లో ఉంటుంది కానీ సూపర్ మార్కెట్ కాదు, కానీ అల్ట్రా సూపర్ మార్కెట్ కాదు, కానీ మన బిస్కెట్స్ నుంచి అన్ని వస్తువులు అక్కడే దొరుకుతాయి, అది ఏంటి? తెలిస్తే నాకు ఆన్సర్ చెప్పండి. అండ్ ఈ లోపు ఇంకొక సాంగ్ తీసుకుందాం. అయితే నాకు కాలర్ వస్తుందని చూద్దాం. హలో వెంకట్ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఆన్సర్ తెలుసా?
1: సంత అండి.
0: సంత, ఓకే, బట్ నేను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లెట్స్ సీ ఇంకెవరైనా గెస్ట్ చేస్తారేమో, బట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే,
0: ఆల్రైట్. సో సంత, ఎస్, రిలేటివ్లీ, బట్ ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఇది అందరికి చాలా తెలుసు. కొంచెం మీ బ్రెయిన్ కి పదును పెట్టండి, వచ్చేస్తుంది ఆన్సర్. బట్ మీన్ వైల్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్.

రైట్, దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా, రంగులే. సో నాకు చాలా మంది కాల్ చేశారండి నేను అడిగిన క్వశ్చన్ కి. ఆన్సర్ ఏంటి అని అంటే, ఫస్ట్ యాజ్ యూజువల్ ఫస్ట్ నేను అసలు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి దానికి ఆన్సర్ చెప్పాను. ఇది ఊర్లో ఉంటుంది, సూపర్ మార్కెట్ కాదు, కానీ మనకు అన్ని వన్ స్టాప్ లాగా అక్కడే దొరుకుతాయి. అది ఏంటి అని అడిగాను. నాకు రా తెలుగు ఆన్సర్స్ కావాలని అడిగాను. అసలు ఎంతో డిసిప్లిన్డ్ గా నాకు ఆన్సర్లు ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ కిరాణా కొట్టు. కరెక్ట్. ఆర్ కొట్టుకెళ్ళరా. వెంకట్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీని గారు, అప్పారావు గారు, మల్లికార్జున్ గారు, వా అసలు నాన్ స్టాప్ ఒకరితో ఒకరు కాల్ చేసి ఆన్సర్ చెప్పారు. ఎస్ అండి, కిరాణా కొట్టు ఆర్ కిరాణా దుకాణం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ 9:50 వచ్చేసాం. అసలు ఇగో సి ఇలానే అండి, అసలు మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియదు నాకు. సో ఇదేంటంటే, ఈ ఐటమ్ తో గాలి వస్తుంది, దీనికి కరెంట్ అక్కర్లేదు. ఇంకొక ఎస్పెషల్ హింట్ ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ అమ్మ చేతిలో ఇది చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అన్నమాట. ఈ వస్తువు పేరు ఏంటి? ఈ ఐటమ్ తో గాలి వస్తుంది, ఓకే, కానీ దీనికి కరెంట్ అవసరం లేదు. ఎస్పెషలీ అమ్మను బాగా వాడే, ఇది బాగా గుర్తుంటుంది అందరికి అని నేను అనుకుంటున్నాను. మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: Thank you.
1: All right. So, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే దీనికి కరెంట్ అక్కర్లేదు. ఓకే, దీనికి కరెంట్ అక్కర్లేదు. ఈ ఐటమ్ తోటి గాలి కూడా వస్తుంది. ఎస్పెషలీ అమ్మ చేతిలో చాలా ఎఫెక్టివ్ గా ఉండేది. దీంతో వాళ్ళు సెవెరల్ థింగ్స్ చేసేవారు. అమ్మమ్మలు కూడా బాగా పట్టుకునేవారు. ఆన్సర్ ఏంటి అని అంటే, నాకు శ్రీకాంత్ గారు ట్రై చేశారు చీపురుగడ్డ కాదండి. ఆఫ్ కోర్స్ అమ్మ కొడుతుంది అని అనగానే ఫస్ట్ మనం ఆలోచించేది చీపురుకట్టి గురించి, కానీ కాదు. ఆన్సర్ వచ్చేసి విసనకర్ర. మన హ్యాండ్ ఫ్యాన్ మనకిళ్లలో బాగా ఉండేవి కదా, అప్పట్లో కరెంటు పోతే వాడుకునే వాళ్ళం. మీరు చెప్పు ఉండాల్సిందండి అని అంటారు. అలా చెప్తే వెంటనే గెస్ చేసేస్తారు కదండి, అందుకే ఇలా ట్రై చేశాను అనమాట. సో లెట్స్ లుక్ అట్ లాస్ట్ అనౌన్స్మెంట్ ఈ రోజు. దాట్ వాజ్ ద ఫన్ గేమ్ సెగ్మెంట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా చేశారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అన్ని కాలింగ్ రెస్పాన్సెస్ వచ్చాయి కాబట్టి. సో మన లాస్ట్ అనౌన్స్మెంట్ ఈజ్ అబౌట్ ద 4th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా. దిస్ ఇస్ ద టెపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే అక్టోబర్ ది 3rd at 7 PM at Hotel Indigo, Las Colinas in Irving anmata. They're featuring renowned Indian designer Rohit K. Verma. This evening we'll showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. This is an amazing, amazing thing, Andy. The dress code is Indian formal or black tie. And this is an adults-only event, Anta. So for tickets and more information, visit silkthreadsfundraiser.com. It's an amazing, amazing cause, Andy. So definitely vellandi. Andaru tappakunda meer enta cheyagalataro anta cheyandi. So adanamata ee roju show manamu. We started off talking about village nostalgia. Chala vishayalu gunchi maatladukunnamu and you know meerandaru call chesaru, mee memories konni share chesukunnaru, and thank you so much for that. So ఇప్పుడు నాకు ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కలుస్తాను. అండ్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ సండే అండ్ సీ యూ నెక్స్ట్ వీకెండ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for all. Hello Dallas, we are

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తారు. రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. రేడియో సురభి యుఎస్ లో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు మీకోసం ప్రసారమవుతుంది. అండ్ ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి. It's a beautiful day outside, a nice warm sunshine and drive kuda beautiful ga undi ee roju anta kuda. And yes, so identi suchistu untundante manaki a transformation of the season, seasonal transformation. So summer aipo vastunnattuga anipistundi, but still back of my mind I have my own doubts. Malli ekkado andukuntundi anne oka chinna doubt aithe chaala undi. And అండ్ ఈ ఫాల్ ఫీలింగ్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది నెమ్మదిగా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్ అండ్ యా ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ అండ్ వీ గెట్ నైస్ షవర్స్ ఆల్సో. ఓకే, సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఏం తీసుకొచ్చాను మీ ముందుకి అని మీరు చూస్తుంటే గనక, యా బ్యూటిఫుల్ సాంగ్, మనుషుల్లో దేవుడు రామారావు గారు నటించిన చిత్రం, చాలా మంది తెలిసి ఉంటుంది, పాత పాటలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ పాట. సరే, ఈ పాట

పాటతోటి మనం ఈరోజు ఎందుకు మొదలెట్టాము అంటే దీనికి ఒక కారణం ఏంటంటే నేపథ్య గానం అంటే ప్లేబ్యాక్ సింగింగ్. సో ప్లేబ్యాక్ సింగింగ్ ఒకప్పుడు అంత వీధి నాటకాలే కదా. సో ఆ నాటకాల్లో చాలా మంది అంటే నటీనటులు ఆ పాత్రధారులు వాళ్ళు స్టేజ్ మీద వాళ్లే పాడేవాళ్ళు. సో వాళ్లే పద్యాలు వాళ్లే పాటలు అంతా పాడుతూ వాళ్లే నటిస్తూ అంతా అభినయించేవారు వేదికల మీద. కానీ ఒకసారి సినిమా అనేది మొదలైన తర్వాత సినిమా ప్రపంచం ఆ శోభ విరాజిల్లడానికి దానికి ఒక కొత్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏర్పడింది. అంటే అంతా కొత్తగా చూపించాలి నటీనటుల్ని, కథా నాయకుడిని నాయికని, ఇంకా మిగతా క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నా కదా, ఏదైనా కూడా వస్తువుల్ని కూడా చాలా చాలా అందంగా చూపించాల్సిన అవసరం పడింది. సో అలాగే అంటే కనపడే వాళ్ళకి తెర మీద ఎంత జిలుగులు ఉండాలో వాళ్లకి వెనకాతల నుంచి పాడేవాళ్ల గొంతులో కూడా ఆ సొగసులు గాత్ర సొగసులు ఉండాలి. సో అక్కడి నుంచి మొదలైందే ఈ నేపథ్య గానం. అయితే ఈ పాటకి నేపథ్య గానానికి అంటే ద ప్లేబ్యాక్ సింగింగ్ కి ఇప్పుడు నేను వినిపించిన ఈ పాటకి సంబంధం ఏంటి అంటే రామారావు గారికి బాలు వాయిస్ ని అడాప్ట్ చేయడం అనేది అనుకరించడం అనేది ఈ పాటతోటే మొదలైంది. అంటే నేపథ్య గానం అంటే ప్లేబ్యాక్ సింగింగ్, కానీ తెర మీద ఉండే పాత్రలకి తగ్గట్టుగా గాత్రంలోని హావభావాల్ని లేదా అభినయాన్ని ప్రదర్శించడమే నిజమైన నేపథ్య గానం. అంటే నేపథ్య గానం అంటే తెర మీద ఉండే క్యారెక్టర్లు పాడుతూ ఉంటే వెనకాతలు పాడడం, అంటే వాళ్ళు లిప్సింగ్ చేస్తూ ఉంటే వెనకాల నుంచి పాడడం కాదు నేపథ్య గానం. అంటే అభినయించడం పాత్రకు తగ్గట్టుగా, పాత్రలో ఉన్న సన్నివేశానికి తగ్గట్టుగా, లేదా పాత్రలో ఉన్న ఎమోషన్స్ తగ్గట్టుగా గాత్రంలోని ఆ ఉద్రేకతని పలికించడమే నిజమైన నేపథ్య గానం. సో అది అభినయంతో కూడుకున్న నేపథ్య గానం కాబట్టి సో నేపథ్య గానానికి అంత విలువ. సో అయితే ఈ పాట నుంచే రామారావు గారికి బాలు గారు అనుకరించడం మొదలెట్టిన సినిమా ఇది. సో దీని తర్వాత రామారావు గారికి ఏ రకంగా పాట గొంతును మారుస్తూ తర్వాత రామారావు గారే పాడుతున్నారా అన్న విధంగా ఎలా మారిందనేది ఈ పాట విని దెన్ అగైన్ విల్ కంటిన్యూ బ్యాక్ టు అవర్ టాక్స్. ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 972-636-1966. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి.

కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం.

ఆల్ రైట్. జస్టిస్ చౌదరి చిత్రం నుంచి విన్నారు ఈ పాటని. అండ్ ఈ ఇందాక వినిపించిన రామారావు గారి మనుషుల్లో దేవుడు పాటకి, అలాగే ఇప్పుడు విన్న ఈ పాటకి చాలా మీకు వ్యత్యాసం తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే రామారావు గారికి మొట్టమొదటిసారిగా రామారావు గారిని అనుకరించి పాడిన పాట ఇంతకు ముందునే నిర్మించిన మనుషుల దేవుడు పాట అయితే, కొన్నేళ్ల తర్వాత వచ్చిన సినిమా అండ్ రామారావు గారి గాత్రానికి లేకపోతే హావభావాలకి పూర్తిగా అనుకరణని అలవాటు చేసుకున్న బాలయ్య గారు పాడిన పాటకి ఉన్న తేడా, ఈవిడ వ్యత్యాసం మీరు గమనించి ఉంటారు. ఈ పాటలో రామారావు గారు అంటే ఇది ఎస్పెషల్లీ ఈ పాట ఎందుకు వినిపించానంటే ఇందులో కొంచెం ఉద్రేకం ఎక్కువ ఈ పాటలో. సో రామారావు గారు అభినయించే విధానానికి అంటే బాలు గారు ఇది ముందే రికార్డ్ చేశారనుకోండి పాటనంతా కూడా, సో దానికి తగ్గట్టుగా రామారావు గారు కూడా హావభావాలంతా ప్రదర్శించారు. రామారావు గారు ఎలా నటిస్తారు తెర మీద ఇటువంటి సందర్భానికి సన్నివేశానికి అని ఊహించుకుని బాలు గారు రికార్డింగ్ లో పాడిన విధానం, సో ఇవన్నీ కూడా మ్యాచ్ అయినప్పుడే తెర మీద ఆ మాయాజాలం అనేది సృష్టించబడుతుంది అన్నమాట. సో అలాంటి ఒక పాట ఇది. ఆల్ రైట్, సో ఇప్పుడు రామారావు గారిది అయిపోయింది, ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర వద్దాం. ఏఎన్ఆర్ గారి దగ్గరికి, ఏఎన్ఆర్ దగ్గరికి వస్తే నాగేశ్వరరావు గారు కూడా బాలు గారు ఇలాగే అనుకరించే ప్రయత్నం చేశారు, కానీ అది క్లిక్ కావలేదు. ఎందుకంటే ఇది ఘంటసాల వారి దగ్గర నుంచి వచ్చింది. ఘంటసాల ఆయన రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఇద్దరికి వాళ్ళ గొంతు మార్చేం పాడలేదు ఆయన. ఆయన ఒకేలాగా పాడారు, కాకపోతే ఆయన అనుసరించిన ఒక చిన్న విధానం ఏంటంటే రామారావు గారు ఎలా మాట్లాడతారు నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు వీళ్ళిద్దరు మాటల్లో ఒక చిన్న ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ ని పట్టుకుని దాన్ని ఆయన పాటల్లోని ఇనుముడింపజేశారనమాట. అంటే ఆ స్టైల్ ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఉచ్చరిస్తారు మాటల్ని అనే దాన్ని పట్టుకొచ్చి ఆయన పాటల్లో పాడడం మొదలెట్టారు. అంతేగాని గొంతులు మార్చి మాత్రం ఏమీ చేయలేదు. కానీ బాలుగారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే బాలుగారు సేమ్ ఘంటసాల లాగా చేస్తే ఇంకా నాకు ఘంటసాలకే ఇంకా తేడా ఉంటుందని చెప్పి ఆయన ఏం చేశారంటే గాత్రాన్ని అనుకరించడం మొదలెట్టారు. సో అలా చేయడంలో నాగేశ్వరరావు గారికి చేసిన మొట్టమొదటి అంటే తొలి రోజుల్లో చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఈ పాటతోటి అని చెప్పుకోవచ్చు. ఈ పాట అండి, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్చిన స్టూడియోకి 972-636-1966.

ఆల్ రైట్, పాట విన్నారు కదా. సో ఈ పాటలో మీకు అంటే మీరు ఊహించుకోండి, జస్ట్ నాగేశ్వరరావు గారు తెర మీద కనపడుతూ ఉంటారు, ఆయన పాడిన పాట ఇది బాలు గారు, కానీ మీకు వాయిస్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఇది కుదరలేదు, ఇది ఇస్ ఏ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఆయన గొంతు పెద్దగా మార్చకుండా, అంటే మార్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నా పెద్దగా మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ గా పాడిన పాట నాగేశ్వరరావు గారికి. సో ఇది సక్సెస్ అవ్వలేదు. సో సక్సెస్ అవ్వకపోగా తర్వాత కాలంలో తర్వాత వచ్చే సినిమాలకి పాటల్లో నాగేశ్వరరావు గారు కూడా నేను అంకురించి పాడతాను అనుకుని తర్వాత వాయిస్ వోకల్ ప్రాక్టీస్ అంతా బాగా చేసి నాగేశ్వరరావు గారు తర్వాత సినిమాల్లో ఆయనకి తగ్గట్టుగా పాడడం చేశారు బాలు గారు. అయితే అక్కడి నుంచి సక్సెస్ మొదలైంది. ఎలా మొదలైంది అంటే ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఎంత క్లోజ్ గా బాలు గారు వాయిస్ ని తీసుకొచ్చారు నాగేశ్వరరావు గారికి. అంటే కేవలం ఇది ఒక పాట, నేను జస్ట్ ఒక నామమాత్రం నేను వినిపిస్తున్నాను, కానీ తర్వాత కాలంలో వచ్చిన బోల్డెన్ పాటలకి నాగేశ్వరరావు గారికి చాలా దగ్గరగా బాలు గారిని ఆయన గాత్రాన్ని తీసుకెళ్లడం అనేది నిజంగా ఒక మ్యాజిక్ తెర మీద క్రియేట్ చేయగలిగారు అని చెప్పొచ్చు. అక్కడి నుంచి తర్వాత వచ్చిన ఎన్నో పాటలు అద్భుతమైన విజయాలు సాధించి ప్రేక్షకుల మధ్యలో ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా చాలా పాటలు నిలిచిపోయి. సో అందులో ఇదొకటి. ఈ పాట వింటూ ఇదే సినిమాలో చెప్పండి, ఇందాక వినిపించిన పాట ఇద్దరమ్మాయిలు 1970 సమయంలో విడుదలైన చిత్రం. అండ్ ఇప్పుడు ఇంత లేటెస్ట్ అల్లు అర్జున్ ఆ ఇద్దరమ్మాయిల చిత్రం నుంచి పాట వినిపిస్తే ఇది ఏ సినిమా అడిగుండుంటే ఖచ్చితంగా చెప్పేవారు అన్నమాట, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలని. ఇది కొంచెం పాత పాట అవడం వల్ల చెప్పలేకపోయినట్టున్నారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ పాట ఏంటంటే ఈ పాటలో బాలు గారు ఆయన గాత్రాన్ని నాగేశ్వరరావు గారికి ఎంత దగ్గరగా తీసుకెళ్లారనే విషయం మనకు అర్థమవుతుంది.

0: ఎరక్కిపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఆలు ఆలు మగలు చిత్రం నుంచి విన్నాయి పాట ఏఎన్ఆర్ అండ్ వాణిశ్రీ. సో ఈ పాటలో మీరు గమనించుంటే గనక బాలు గారు ఎంత దగ్గరగా తీసుకొచ్చారో ఏఎన్ఆర్ వాయిస్ కి అన్నట్టుగా తెలుస్తుంది. అవి ఇలాంటి చాలా ఉన్నాయి. అసలు తర్వాత తర్వాత పాటలు అయితే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది గాత్రం కూడా. ఈవెన్ ఆ రోజుల్లో మీకు ఇంకా సింగిల్ ట్రాక్ రికార్డింగ్లు ఇవన్నీ కూడా అంటే మోనో రికార్డింగ్లు, తర్వాత డ్యూయల్ ట్రాక్స్ అంటే సిక్స్ ట్రాక్ త్రీ ట్రాక్ తర్వాత సిక్స్ ట్రాక్ తర్వాత ఎయిట్ 12 24 అలా పెరుగుతున్న కొద్దీ ఆడియో క్వాలిటీ ఎంత బాగా పెరిగింది అంటే ప్రతి చిన్న ఒక పిన్నీస్ గుండు పిన్ పడేస్తే వచ్చిన ఆ శబ్దాన్ని కూడా ఎంత క్రిస్టల్ క్లియర్ గా రికార్డ్ చేసే అంత ఆడియో అంటే ఇంజనీరింగ్ అంత అంత డెవలప్ అయిన తర్వాత అత్యద్భుతంగా స్వరాలని రికార్డ్ చేసి సంగీత దర్శకులు మనందరికీ వినిపించడంలో చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఆ పాటలు కూడా మనం విందాం. ఎందుకంటే ఈ రోజు నేను వినిపించబోయే పాటల్లో అన్ని పాపులర్ సాంగ్స్ కాకపోయినా కొన్ని ద రేర్ మెలడీస్, నేను లాస్ట్ టైం కూడా మీకు అలాంటి కొన్ని రేర్ మెలడీస్ కొన్ని వినిపించాను. సో ఈ రోజు కూడా అలాంటి కొన్ని తీసుకొచ్చాను, అవన్నీ కూడా మనం విందాం. అలాగే ఆడియో ఇంజనీరింగ్ లో ధ్వని ముద్రణలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది డెవలప్మెంట్ ఏ రకంగా వచ్చింది, తర్వాత ఎటువంటి పాటలు మనకు వచ్చాయనేది కూడా ఈరోజు కార్యక్రమంలో చూద్దాం. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు అంటే 3 గంటల పాటు ప్రసారమవుతుంది రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం. అండ్ రేడియో సురభి అంటేనే డల్లాస్ లో ది నెంబర్ 1 ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్, అండ్ యుఎస్ లో ది నెంబర్ 1 రేడియో ఛానల్, అండ్ దట్ లైవ్ ప్రోగ్రామ్స్. ఓకే, స్టే ట్యూన్. మన కమర్షియల్ బ్రేక్ లో గంట అవుతుంది. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అగైన్ విల్ కంటిన్యూ విత్ ద ఫ్లో. అండ్ స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting?
7: 5K anukuntunna,
6: but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party aa leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్సైటెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
11: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
12: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

去的时候都有

ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో. అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం నుంచి విన్న పాట అండ్ చక్రవర్తి సంగీతం. ఓకే, క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటనలు చూసేద్దాం. ఈరోజు ఎక్కువ తడబడుతుంది కదా. ఓకే, మీ వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే గనక మేక్ దెమ్ డెలిషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్ అట్ డెలిషియస్. Spread of your favorites all in one place, and Thursdays just got better with irresistible chats. So weekend aithe buffet, Thursdays aithe chat. So head to India Today Restaurant, 151 North Nolin Drive Suite, 100 South Lake. India Today, come hungry and leave happy. సో రెస్టారెంట్స్ ఓనర్స్ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, అంటే మీకు స్లో అవర్స్ ఏమైనా ఉన్నా, అలాగే టూ లెస్ ఆఫ్ వాకిన్స్ ఉన్నా కూడా మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే డీల్స్ బనానా .com ఇస్ దేర్ ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ క్యాన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ out to customers who are actively looking for great food and great offers. But restaurant

ఫ్రెండ్స్ ఇది గమనించాలి ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు దేశీ దీల్స్ బనానా ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ everything. It does the heavy lifting for you. So there is no pre-order commission, and the best part is modate 50 restaurants evaraithe register cheskuntaro dealsbanana.com lo, so vaalki ee growth plan free ga andistunnaru for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in, give them a reason to walk in. So visit dealsbanana.com and become a partner and start turning your offers into more walk-ins. అలాగే ఈరోజు సెప్టెంబర్ 20 కదా, సో లుక్స్ లైక్ దెర్ ఇస్ ఏ వాకిన్ దట్ హ్యాపెన్. సో మ్యారథాన్ చాలా మంది వెళ్లి పార్టిసిపేట్ చేసే ఉంటారు. ఐ థింక్ అది 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, అయి ఉంటుంది పాటికి. అయిపోయిందో మనకు తెలియదు కానీ, బట్ టుడే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 7 AM సారీ, సో అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్. ఓకే, సో ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా కాసేపట్లో చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ మొదటి అరగంట రామారావు గారి మొట్టమొదటి పాట, అలాగే అంటే మొట్టమొదటి పాట అంటే ఐ మీన్ బాలు గారు అనుకరించడం మొదలెట్టిన అప్పటి నుంచి ఆ పాటని వినిపించి రామారావు గారిది, అలాగే ఏఎన్ఆర్ గారిది కూడా ఓ పాట వినిపించాను. సో తర్వాత వినిపించిన వాళ్ల పాటల్లో బాలు గారు ఎంత దగ్గరగా ఆయన గాత్రాన్ని ఆ నటులకి దగ్గర తీసుకెళ్లగలిగారు అనేది మనం చూసాం పాటల ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది వాయిస్. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ బాలుస్ వాయిస్. సో అది గాత్రాభినయనంతో బాలు గారు ఆ మాయాజాలాన్ని తెరమీకి తీసుకొచ్చారు ఆయన గాత్రం ద్వారా. సో ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల పాటలున్నాయి బాలు గారు చెప్పుకోవాలంటే. సో ఇలాంటి ఒక విలక్షణమైన ఒక ప్రజ్ఞా సంపత్తి కేవలం బాలు గారికి మాత్రమే సొంతం అని చెప్పుకోవాలి అంటే ఈ పాట వింటే మీకు పూర్తిగా నమ్మకం కుదురుతుంది. ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

ఆ గొంతు వీడి ఈ పాట వింటే చివరిలో మనకు కూడా దగ్గు రాక మానదు. సో అది తన సొంత ప్రతిభతోటి, అంటే స్వీయ ప్రతిభతోటి ధ్వని అనుకరణ అనే ఒక కళని జోడించి నేపథ్య గానాన్ని ఒక, అంటే ఒక పరకాయ ప్రవేశ విద్యలాగా మార్చగల స్వర మాంత్రికుడు బాలు అని చెప్పచ్చు. అవునా కదా? తన గాత్రాభినయనంతో ఒక విలక్షణమైన ప్రజ్ఞా సంపత్తితోటి బాలు ఒక మకుటం లేని మహారాజుగా ఎదిగారు అనడానికి ఇటువంటి పాటలు కొన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. సో ఆయన ఒక అగ్రస్థానాన్ని చేరుకున్నారు. ఇంకా ఆ స్థానాన్ని భర్తీ చేసే మరొక గాయకుడు కొన్ని శతాబ్దాల దాకా రాడు అని బల్లబుద్ది మరి చెప్పచ్చు. రైట్, ఒప్పుకుంటారా లేదా? ఆల్రైట్. సో ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి మీరు నా పాట సరైన సమాధానం చెప్పారు చక్రవర్తి గారు అండ్ ప్రవీణ్ గారు. సో మీరు కోరిన పాటలు నేను లైన్అప్ చేస్తాను. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ కపుల్ ఆఫ్ మోర్ మినిట్స్. ఓకే, సో ఇక్కడతో మనం ఈ నేపథ్య గానం ఎలా అయితే మారుతూ వచ్చిందో అలాగే ఆడియో ఇంజనీరింగ్ లో కూడా మార్పులు వస్తూ ఎంతో అభివృద్ది సాధించాయి సినీ రంగంలో. సో అలా వచ్చిందే ట్రాక్ సిస్టమ్. ట్రాక్ సిస్టమ్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మోనో సింగిల్ ట్రాక్ అంటే మొత్తం వాయించేవాళ్లు ఇన్స్ట్రుమెంట్స్ నెక్స్ట్ పాడేవాళ్లు అందరూ కలిపి ఒకటే ట్రాక్ లో ఉంటుంది అనమాట. అంటే ఏ ఒక్కళ్ళు తప్పు చేసినా కూడా మొత్తం మళ్ళీ అంతా మొదలెట్టాల్సి వచ్చారు. సో ఆ విధంగా రిహార్సల్స్ కూడా చాలా గట్టిగా ఉండేవి అండ్ పాడేటప్పుడు కూడా ఏమైనా తప్పులు వస్తే అలా రెండు మూడు సార్లు అంటే పాట పాడేవాళ్ళకి అదొక ప్రాక్టీస్ లాగా అయిపోయేది. అసలు దే ఇస్ టు మాస్టర్. సో అదే రిహార్సల్ గ్రౌండ్ లాగా, ఎందుకంటే ఫైనల్ టేక్స్ తీసుకుంటున్నప్పుడే రిహార్సల్స్ లాగా కూడా అయిపోతుండేవి. ఎంత చేసినా కూడా రిహార్సల్స్ టేక్స్ లో కూడా తప్పులు వచ్చేటప్పుడు అవి కూడా రిహార్సల్స్ లాగా మారిపోతుండేది. సో అంత కష్టం ఉండేది, అంత శ్రమ ఉండేది. తర్వాత స్టీరియో సిస్టమ్స్ అంటే డ్యూయల్ ట్రాక్స్ 3 ట్రాక్ 6 ట్రాక్ అలా రావడంతో ఒక వెసులుబాటు కుదిరింది అనమాట. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ ఒక ట్రాక్ లో రికార్డ్ చేయడం, పాడేవాళ్ళు వేరే వేరే ట్రాక్స్ లో రికార్డ్ చేయడం, తర్వాత అభివృద్ది రావడంతో మోర్ అండ్ మోర్ సొఫిస్టికేషన్ ఇన్ రికార్డింగ్ దీంట్లో ఆ ఫీల్డ్ లో రావడంతో ఇప్పుడు ఈచ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి రికార్డ్ ఇన్ డిఫరెంట్ ట్రాక్స్. అండ్ ఇప్పుడైతే టోటల్లీ మారిపోయింది అనుకోండి, మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరు రికార్డ్ చేయాల్సిన పని కూడా లేదు. ఒక కంప్యూటర్, ఒక కీబోర్డు ఉంటే ఆ కీబోర్డ్ మీద జస్ట్, అంటే కీబోర్డ్ అంటే ఐ మీన్ నాట్ కంప్యూటర్ కీబోర్డ్, ఈ యమహా రోలాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అటువంటి కీబోర్డ్స్ వర్క్ స్టేషన్స్ అలాంటివి ఉన్నా కూడా ఒక్కడు ఉంటే చాలు. సో దాని మీద ఒక్క నోట్, ఒక్క దాన్ని ఏమంటారు మీట్ మొక్కితే చాలు, మొత్తం మీకు కావాల్సినట్టుగా

రికార్డ్ అయ్యే కంపోజిషన్స్ వచ్చే విధంగా ఈ రోజుల్లో ఏఐ మీకు ఆ వెసులుబాటు కల్పిస్తోంది. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ నచ్చిన ఫుడ్ వెచ్చని బెడ్ ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి పాటలో సాహిత్యం కూడా చూడండి అలా ఎంత ఎంత బాగా రాశారు. సిరివీరంలా ఇది రాసింది, వినరో పిటపిటలాడే పిట్టల కుక్కరకు, పదరో చిటపటలాడే ఈడుకు దిక్కిదుగో, కసిగా కుత కుత ఉడికే కళ్లకు విందిదిగో, ఎదిగే ఎదలో కితకిత పెట్టే కన్నుల కన్నెల చిందిదిగో, చెక్కీలి నొక్కుల చిక్కులలో చక్కని మొక్కువ చిక్కునురో, చక్కీలి గింతల తొక్కిడిలో ఉక్కిరి బిక్కిరి తప్పదురో. అసలు మీకు ఆ పాట రాసేటప్పుడే ఆ పదజాలం చూడండి, అసలు పదజాలంలో ఒక మాయాజాలం ఉంది. అంటే చక్కీలి గింతల తొక్కిడిలో మీరు మామూలుగా మీరు ఈ పదాలని జస్ట్ ఊరికే అంటూ ఉండండి సరదాగా, ఉక్కిరి బిక్కిరి తప్పదురో, అలాగే అక్కర తీర్చే అంగడిలో, అసలు బ్యూటిఫుల్. అంటే పాట మామూలు చదవడానికే అంత బాగుంది, అంటే ఇలాంటి పాటలు ఇంకా పాడేటప్పుడు ఇంకెంత అందంగా ఉంటుంది చూడండి. అసలు సరిగా వెతికితే సరదా దొరక, అంటే ఇప్పుడు కేవలం పదాలు మాత్రమే రాయడం కాదు, అంటే పదాల్లో ఒక స్టైల్ ని లేకపోతే ఒక ఒక సౌండ్ ని తీసుకుని రావడం మాత్రమే కాదు, అలాంటి తీసుకొస్తూ ఒక అర్థవంతమైన సాహిత్యాన్ని రాయడం అనేది చాలా చాలా కష్టం. సో అందుకే రచయితలు తలక మేధో సంపత్తిని మనం ఎప్పుడు ఛాలెంజ్ చేయలేము, ఎందుకంటే రచయితలు దే ఆర్ జీనియస్. సో సరిగా వెతికితే సరదా దొరకొక తప్పదురో, జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో. అసలు బ్యూటిఫుల్ లైన్స్ చూడండి, అసలు త్వరగా కలబడి కానా పీనా కానిరో, మరిగే కలతకు జాణల దాన కానుకరు, తుళ్ళెను అందం కళ్ళెదురా, ఒల్లని పందెం చల్లదురా, మల్లెల గంధం చల్లనురా, అల్లరి బంధం అల్లునురా, అత్తరు సోకే కత్తెరల మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా. వండర్ఫుల్ సాహో సిరివెన్నెల. ఆల్ రైట్, తర్వాత పాట కోరింది న్యూజెర్సీ రావు గారు. రావు గారు, హోప్ యూర్ లిజనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

ఆల్రైట్, జగమే సంగీతం చిత్రం నుంచి విన్నయ్య పాట. రవీర్, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ వన్. మీరు ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా అన్ని ఏవో కొత్తగా తీసుకొస్తుంటారు. నేను ఇప్పుడు విన్న పాటలు. ఓకే, సో ఒకసారి మళ్ళీ వ్యాపార ప్రకటనల వైపు దృష్టి మళ్ళిద్దాం. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. మళ్ళీ టీప్యాడ్ వాళ్ళు మన ముందుకు వచ్చేస్తారు విత్ బతుకమ్మ సెలబ్రేషన్స్. దే ఆర్ జస్ట్ రైట్ అరౌండ్ ది కార్నర్. ది టీప్యాడ్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు. ఇంకా సెప్టెంబర్ వచ్చిందంటేనే మనకి గుర్తొచ్చేది టీప్యాడ్ వాళ్ళు. మన డాలస్ లో ఒక అత్యద్భుతంగా బతుకమ్మ సంబరాల్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు అండ్ ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా ముస్తాబోతోంది మీ అందరి కోసం. సో ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో ఆన్ సాటర్డే October 17th from 12 PM onwards till midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco. And here is the best part. At the end of the day, entry and parking are absolutely free. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి అందరూ బతుకమ్మ సంబరాలకి టీప్యాడ్ వారు నిర్వహించే హీర్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అదేంటంటే ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి అందరూ బతుకమ్మ సంబరాలకి టీప్యాడ్ వారు నిర్వహించే బతుకమ్మ సంబరాలకి వచ్చేసేయండి అండ్ విత్ ఫుల్ జోష్ అండ్ ఫుల్ ఎనర్జీ యూ కెన్ ఎంజాయ్ ఫర్ ద హోల్ డే అట్ కొమరిగా సెంటర్ ఫ్రిస్కో ఆన్ October 17th. Okay, so come on, ee roju bold and paatlu unnai, beautiful songs edo vintu ippudi nenu cheppanu kada ee roju konni meeku rare songs kuda vinipinche prayatnam chestana. Ippudi ee paata vintu idi ee cinemalo telisina or ee paata ki sangeetha darshakudu evaro telisina kuda call the studio 972-636-1966 and Chakravarti garu, Praveen garu, your song is coming up right in few minutes.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
7: I have.
6: Monna ma friends andaram kalisi baidiki veldam anukunna.
7: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. Maitri's Indian Cuisine. Vallaki telidu. So, break up not to be dramatic but to be real. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాని. 3 గంటల కార్యక్రమంలో గంట కార్యక్రమం అయిపోయింది, 2 గంటలకి మనం అడుగు పెట్టాం. అండ్ విత్ బ్యూటిఫుల్ సాంగ్ అమ్మనా కోడల చిత్రం నుంచి విన్నాయి పాట. అదే చెప్పాను నేను ఈ రోజు కొన్ని మంచి మంచి పాటలతో, అంటే మంచి పాపులర్ నెంబర్స్ తో పాటుగా కొన్ని రేర్ జంప్స్ కూడా తీసుకొచ్చాను. సో అటువంటి ఒక జంప్ ఈ పాట. వందే మాతరం శ్రీనివాస్ గారు ఎంత అత్యద్భుతంగా కంపోజ్ చేసిన పాట ఇది, అమ్మనా కోడల చిత్రం నుంచి విన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ పాటలో మీరు జాగ్రత్త గమనించి ఉంటే గనక ఇందులో మీకు సౌండ్ క్వాలిటీ చాలా క్రిస్టల్ క్లియర్ గా, చాలా సొఫిస్టికేటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే సాంకేతిక పురోగభివృద్ధి రికార్డింగ్ ఫీల్డ్ లో, చిత్ర పరిశ్రమలో రికార్డింగ్ లో అవడమే కారణం అన్నమాట. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద రికార్డింగ్ ఏరియా. సో దట్ హెల్ప్డ్ అ లాట్. ఎందుకంటే దీంతో ఏమవుతుందంటే బిజినెస్ కూడా మీకు అదే విధంగా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ని సెపరేట్ గా మీరు రికార్డ్ చేసుకునే అవకాశం మీకు ఇందులో ఉంది. అలాగే ఇప్పుడు వాయిస్ కూడా ఇప్పుడు మీకు ఇద్దరు పాడుతున్నట్టుగా ఉంటుంది. సో అది కూడా ఆ రికార్డింగ్ లో మ్యాజిక్ అది. సో ఏ వాయిద్య పరికరానికి ఆ వాయిద్య పరికరాన్ని సెపరేట్ గా రికార్డ్ చేసుకోవడం వల్ల బ్యాలెన్సింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కొంచెం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలి అనుకున్నా, లేదా వోకల్స్ లోనే రకరకాల మిక్సులు మనం తీసుకుని రావాలన్నా, రకరకాల ఫిల్టర్లు వేసి ఒక మంచి ఎఫెక్ట్ తీసుకుని రావాలన్నా ఎక్కువ గానీ, లేకపోతే ఇప్పుడు విన్న ఈ స్టైల్ ఆఫ్ సౌండ్ గానీ, సో ఏది తీసుకుని రావాలన్నా కూడా మీకు మల్టీ ట్రాక్ సిస్టమ్ లో, అంటే విచ్ ఇస్ స్టీరియో సిస్టమ్, తర్వాత డాల్బీ సిస్టమ్ లో వచ్చే, ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇంకా చాలా చాలా చాధునికమైన అడ్వాన్స్మెంట్స్ ఏ ద్వారా కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఇలాంటివన్నీ కూడా ఇంకా ముందు ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తర్వాత ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అడ్వాన్స్మెంట్స్, సో అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో ఈ రకంగా పాటలు అనేవి హై క్వాలిటీ సాంగ్స్ మనకి మనం వినడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 80s and 90s లో వచ్చిన ఈ విప్లవం ఇళయరాజా రెహమాన్ బాగా పట్టుకున్నారు. అండ్ ముఖ్యంగా ఇళయరాజా, తర్వాత రెహమాన్, తర్వాత కోటి, వీళ్ళందరూ కూడా తీసుకుని రావడంతో బిజినెస్ ఏ విధంగా మారింది అనేది ఈ పాట తర్వాత చూద్దాం. ఈ పాట ఇందాక చక్రవర్తి గారు కోరారు. అండ్ ప్రవీణ్ గారు మీరు కూడా ఇళయరాజా పాట అడిగారు కాబట్టి మీ ఇద్దరికి కలిపి ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిసినా ఆర్ ఈ సినిమాలో నటీనట్లు ఎవరు తెలిసినా కూడా కాల్ ద స్టూడియో 972-636-1966.

0: ఏమైనా ఇళరాజా మ్యాజిక్ అసలు ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి విన్న పాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ అసలు ఈవెన్ ట్యూన్ ఒకటే కాదు పాడేదాన్ని కాదు ఆర్కెస్ట్రేషన్ వినండి అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఇళరాజా గురించి మాట్లాడడం ఇంకా ఒకసారి మాట్లాడడం మొదలెడితే మళ్ళీ ఆపడం కష్టం. ఓకే చక్రవర్తి గారు అండ్ ప్రవీణ్ గారు. ఓకే సో ఇప్పుడు ఒక సన్నివేశాన్ని వినిపిస్తా, ఇది వింటూ ఇందులో ముఖ్య నటీ నటులు ఎవరో గుర్తు పట్టగలిగితే కాల్ ద స్టూడియో.
1: నేను చెప్తున్నది ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో నా వాయిస్ కటింగ్ కటింగ్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి, నేను ఇక మొత్తం మందిని ఇన్సల్ట్ చేయాలి.
2: ఇన్సల్ట్ కాదు
1: గరే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాక్తా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా ఈ గొప్ప నేను కొందామని చూసింది, చెత్త గుణరా ఇడిచిపెట్టిన నీకు ఒకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలీలు అందరు నన్ను కోకపేట అంటీ అంటారు.
3: కోకపేట ఇంటి పేరు అంటి?
1: అరది గదేమింటి పేరు. అంతకు మునుపు పాల వ్యాపారం చేస్తుంటుంది, అప్పుడు అందరు నన్ను పాల అంటీ అని పిలిచిండ్రు. కోకపేటలో ఒక ఎకరం భూ అమ్మితే ఏడు పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. పొద్దంటే రాయే నీ మెడల అమల్లో ఉన్న ఇంకెవ్వంతాలా ఉండదు అంటాడు. నా మీద వాడు జనం ఏడుస్తారని నేనంటే ఏడుచు నీ ఆపచెట్టు ఎదుగుద్ది అంటాడు.
3: నవీన్ పండుద్ది అంటారు.
1: గట్లనా మా ఇబ్రహీం పట్ల గిట్లనే అంటాం. అర్రే
3: దే
1: నువ్వు ఉండుతా మీ నీ కథంతా నా కెరికెళ్ళే లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఇవాళ ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం ఉన్నాడు.
3: మీరెందుకు వచ్చారు మేడం?
1: గప్పడు సందు చూస్తున్నా ఎవరువా నువ్వు పాను అని బా. ఓనర్లు ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు?
3: రండి రండి కూహండి.
1: ఇందుట్లోనా ఈ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి?
3: ఎట్లున్నాయి సలసీపు గుండ్ల పోరగా, అక్కడికి ఇలాంటి అంటే సలసీదరా కదక్క.
1: మస్తు శీదరా
4: ఫ్యాన్ ఏమంటారా?
3: దిమాక్ ఏదో అక్కడ పోయిందిరా ఫ్యాన్
0: వేస్తానంటావు. మీరు ఆన్ ఉన్నారు.
5: ఎస్ రవి గారు, ఇది తులసి మూవీలో అండ్ ఝాన్సీ శివాజీ ఇంకా విక్టరీ
0: వెంకటేష్.
5: కొన్ని
0: కొన్ని సన్నివేశాలు తోటి కొంతమంది ఎలా ఎలివేట్ అయిపోతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కోకపేట ఝాన్సీకి కోకపేట ఆంటీగా అసలు ఎంత పెద్ద పేరు వచ్చింది ఈ సినిమాలో ఈ పాత్ర ద్వారా అనేది
5: బాగా పాపులారిటీ వచ్చింది.
0: అబ్సల్యూట్లీ దట్ ఇస్ వాట్ ఇస్ మ్యాన్ దట్స్ హౌ ఇట్ హెల్ప్స్. ఆల్ రైట్ తర్వాత ఈ పాట వింటూ ఈ పాట సినిమాలు తెలిసి కాల్ ద స్టూడియో ఆర్ జస్ట్ ఎంజాయ్ ది సాంగ్.

ఈ పాట వింటున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఏంటంటే ఈ పాట పాడిన వాళ్ళు ఎవరు? జాగ్రత్తగా గమనించండి, ఈ పాట పాడిన వాళ్ళు ఎవరు? గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో.

0: ఆల్ రైట్. ఈ పాట వింటున్నప్పుడు నేను మధ్యలో వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడిగాను, ఎవరు పాడారు ఈ పాటను? యూజువల్ నేను పాట మధ్యలో ఇంటరప్ట్ చేయను, కానీ ఆపి అడగాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఈ పాటలో ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది. అదే నేను అడిగిన ప్రశ్నలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రశ్న ప్రత్యేకమైన ప్రశ్న అనమాట. సో అది ఎవరు పాడారు అని పాట. సరే, నాకు ఆనంద్ గారికి ఫోన్ చేసి మనో గారు అని చెప్పారు. పర్ఫెక్ట్, దట్స్ అ రైట్ ఆన్సర్ ఆనంద్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్ కాల్. అండ్ ఈ పాట ఇంకా కొంతమంది కూడా పాడారు, అంటే ఫీమేల్ మీరు గమనించి ఉంటే ఎస్ జానకి, పి సుశీల, ఎస్పి శైలజ కూడా పాడారు, తో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా పాడారు. అంటే బాలు, మనో, సుశీల, జానకి, శైలజ మీకు ఐదుగురు ఒక పాటలో వినపడ్డం నాకు తెలిసి ఈ ఒక్క పాటే అని నేను అనుకుంటున్నా, ఇంకా వేరే లేవు. సో అది ప్రత్యేకత ఈ పాటకి. అంటే బయట నుంచి ఒక శక్తి వస్తే అందరూ ఒక తాటిపైకి వస్తారు అనడానికి ఇలాంటి కొన్ని నిదర్శనం. అంటే బయట అంటే నార్త్ ఇండియా నుంచి ఒక శక్తి, బప్పి లహరి అనే ఒక శక్తి వచ్చి తెలుగు వాళ్ళని, తెలుగు గాయని గాయకుల్ని ఏకం చేసిన పాట బై బై బై బై బై. సో త్రిమూర్తులు చిత్రం నుంచి విన్న ఈ పాట, వెంకటేష్ అండ్ అర్జున్ నటించిన ఈ పాట. ఒక పాటలో ఒకే మాట ఒకే పాట ఉంటుంది ఈ సినిమాలో. అందులో మీకు చాలా మంది నటించినట్లు కూడా కనబడతారు. సో అదొక ప్రత్యేకత ఆ పాటలో. కానీ ఈ పాటలో మాత్రం గాయని గాయకులు ప్రత్యేకత అంటున్నట్టు. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈజ్. అండ్ ఐ డోంట్ నో, సాలూరి వాసురావు గారి విదేశీ హస్తం మరి ఈ పాటలో ఉందో లేదో నాకు తెలియదు ఈ సినిమాలో. ఎందుకంటే సాలూరి వాసురావు గారు బప్పి లహరికి చాలా దగ్గరగా పనిచేశారు తెలుగు పాటలకి. ఎస్పెషల్లీ ఆయన తెలుగు కంపోజిషన్స్ చేస్తున్నప్పుడు వాసురావు గారు, సాలూరి వాసురావు గారు అంటే సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి, లేదా సాలూరి కోటి, కోటి అంటే చాలా మంది తెలిసిన పేరు అది. సో ఆయన అన్నయ్య అనమాట ఆయన. సో ఆయన బప్పిలహరి గారితో ఎక్కువగా పనిచేసి మన తెలుగు వాళ్ళకి తగ్గట్టుగా ఆ సౌండింగ్ అంతా తీసుకుని రావడంలో ఆయనకి హెల్ప్ చేశారు బప్పిలహరి గారికి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే చిలుకా క్షేమం, రౌడీఅల్లుడు కంపోజ్ చేసింది బప్పిలహరి. బట్ ముఖ్యంగా చిలుకా క్షేమం అనే పాటకి ఎక్కువగా పనిచేసి ఆ సోయగాన్ని, ఆ పాటలో ఆ సోయగాన్ని తీసుకుని రావడానికి ముఖ్యంగా సాలూరు వాసురావు గారు అందులో మనకు వినపడతారు అన్నమాట. ఓకే, దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ తర్వాత ఇంకొక సన్నివేశం వినిపిస్తా, ఇది వింటూ ఇది ఏ సినిమాలో తెలిసినా ఆర్ అందులో నటినట్లు ఎవరో తెలిసినా కాల్ చేయండి 972-636-1966. హియర్ యు గో.
1: ఎండ్ ఆఫ్ వేషి
2: నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి, ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి తీషి. హీస్ మిస్టర్ పానకాలు, ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఒంకి పోకిషాం
3: అంటే
2: ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నారంట. కమా, ఈజ్ మిస్టర్ రాజేంద్రనాథ్, ప్రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయన ఇన్ఛార్జ్.
3: హాకీ ఒంకి పాకిషామా,
2: నేను తెలుగు వాడినే. వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్
3: బోల్ట్స్.
2: కోషి కోషి బోకల కోషి
4: మోయిస్ కాన్.
2: టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట.
3: పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు.
2: వేషి వేషి పక్కలో వేషి
4: పైకి వెళ్తావు.
3: పైకి వెళ్తావు అంటే
2: పైకెళ్ళి చావు, కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా, రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు పంచోడండి.
3: అర్థం కాకపోయినా జపాన్ భాష, తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు.
2: ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం పంచోడండి.
3: అయితే ఇదే మీ పోర్షన్, ఇది హాలు. దీనికి అటు పక్కన రెండు గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దాం. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు, దీన్ని కామన్ గా వాడుకోవచ్చు.
2: చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గేషి సునం రాషి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా.
4: కరెక్టే కమ్మా, ఇక్కడుండి కథంతా నడిపించే నేనే.
3: అయితే మరి మంచిది, ఆ జపాన్ గొడవే అనుకుంటాను. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి?
2: మిట్సుబిషి తోషిబా, జపాన్ భాషలో జోక్ చేసే. మరి మేము వస్తామండి.
3: మంచిది బాబు.
0: ఆల్రైట్, విన్నారు కదా. సో ఈ సన్నివేశం బృందావనం చిత్రం నుంచి ఆనంద్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక 25 seconds లో మనం కమర్షియల్ బ్రేక్ లో వెళ్ళిపోతాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అగైన్ విల్ స్టార్ట్ రోలింగ్ ద బాల్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. అండ్ మీకేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. ఐ విల్ డెఫినెట్లీ లైన్అప్. అండ్ గిరి, ఐఎమ్ ట్రైంగ్ టు లైన్అప్ యువర్ సాంగ్, స్టే ట్యూన్. ఇట్ విల్ బి ప్లేడ్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ ది వన్స్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ది కమర్షియల్ బ్రేక్. Okay, I'll be right back. Stay tuned.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
6: Radio Surabhi 101.9 HT3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
5: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
10: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పిచ్చ మీ కబాబ్ పరోటా.
12: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
13: Hey Bindu, ee roju naku manchi mutton kura tinalundi.
14: Chandu, mari vondana?
13: Enti ippudu vonde daaga agala?
14: Pichi Chandu, Swadeshi meet undi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaala fish, chicken, ee meat aina one stop shop Swadeshi.
13: Swadeshi meat, fresh, tasty and tension free.

ఆల్ రైట్. కడప రెడ్డమ్మ చిత్రం నుంచి వినయ్ పాట. అంటే బుర్రలో గుజ్జుని అడ్డదిడ్డమైన శబ్దాలతోటి ఎగరగొట్టకుండా అర్థవంతమైన శబ్దాలతోటి తర్వాతి తరం, అంటే తర్వాత తరం అంటే 60లు 70లు సంగీత దర్శకులు తర్వాత వచ్చిన తరం దర్శకులు ఎంత అర్థవంతమైన సంగీతాన్ని తీసుకొచ్చారు చూడండి. అంటే కేవలం మనకి తెలిసిన పాటలే లేదా పాపులర్ గా అస్తమానం వినబడే పాటలే మన చెవుల్లో మోగడం, దట్ ఈస్ నాట్ అది అది సంగీతమైనా కూడా ఇలాగా మరుగున పడ్డ లేదా సినిమాలు హిట్ కాకపోవడంతో ఇలాంటి ఆణిముత్యాలన్నీ కూడా మట్టిలో కలిసిపోయి. కడప రెడ్డమ్మ ఈ పాట, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ నాకు తెలియదు కానీ బట్ ఈ సినిమాల పాటలు మాత్రం అత్యద్భుతమైన స్వరసారథ్యం స్వరకల్పన అని చెప్పొచ్చు బై నన్ అదర్ దాన్ విద్యాసాగర్. సో విజయసాగర్ ఆయన ఆ టైంలో చేసిన బోల్డ్ సినిమాల్లో మంచి మంచి పాటలు అందించారు. అటువంటి పాటల్లో ఈ పాట, ఈ సినిమాల పాటలన్నీ కూడా బాగుంటాయి యాక్చువల్గా విజయసాగర్ చేసిన పాటలు. అండ్ తెలుగు తెరకి దక్కిన స్వరవరం బాలు అండ్ చిత్ర. ఓకే, తర్వాత ఈ పాట కోరింది Giri Ramraju. Giri Ramraju, I hope you are still listening. This is for you. Enjoy this lovely composition. And Giri, as you are saying, that, yes, Balu, versatility, mali ee paatlo chudochu mana. Such a beautiful composition.

చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇన్ ద ఫస్ట్ లో నేను ఈ అంటే మన ఎపిసోడ్ ఈరోజు సిగ్నేచర్ కార్యక్రమం మొదలైన స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా ఇది గాత్రాభినయం, అంటే తెర మీదున్న పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడం, సన్నివేశాన్ని అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా ఆ పాత్రలకు తగ్గట్టుగా ధ్వనిని అనుకరించడం, అదొక కళ. సో ఈ కళని తన గాత్రాభినయంతో పరకాయ ప్రవేశాన్ని పాత్రలోకి పరకాయ ప్రవేశాన్ని చేసి దీన్ని ఒక విద్యలాగా నిరూపించిన ప్రతిభ బాలుది అని చెప్పచ్చు మళ్ళీ ఈ పాట ద్వారా. సో అది దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అభినయాత్మక గానం అంటుంది. అదే నేపథ్య గానం. నేపథ్య గానం అంటే కేవలం తెర వెనకతలుండి పాత్రలకి పాడడం కాదు, తన గాత్రం ద్వారా ఆ నేపథ్య గానం ద్వారా పాత్రలకి అభినయించడం, అది స్వరాభినయం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్లేబ్యాక్ సింగింగ్. ఓకే, ఎనఫ్ ఆఫ్ డెఫినిషన్. ఓకే, సో తర్వాత పాట తర్వాత ఇప్పుడు ఇంకా ఈ పాటలో యాక్చువల్గా నగేష్ గారు, మీకు గుర్తుంటే మోహన్ బాబు అండ్ నగేష్ అందరూ కూడా దిగ్గజాలు, నటవర్గంలో అందరూ దిగ్గజాలు. సత్యనారాయణ, నగేష్, మోహన్ బాబు కూడా చాలా విలక్షణమైన నటుడు, అందగాడు నటుడు. ఎటువంటి పాత్రను ఇచ్చినా కూడా పాత్రలో పరకాయ ప్రవేశాన్ని చేసి చాలా అవలీలగా పాత్రని పోషించగల ప్రతిభావంతుడు మోహన్ బాబు. ఎందుకంటే కామెడీని ఎవరైనా సరిగ్గా చేయగలిగితే, అంటే ఒక బ్యాలెన్స్డ్ గా చేయగలిగితే కామెడీని, మిగతా ఎటువంటి ఎమోషన్ అయినా చాలా ఈజీగా పండించగలరని నా ఉద్దేశం. సో అటువంటి కామెడీ పాత్రల్ని చాలా అల్లవోకగా అవలీలగా చాలా సమతుల్యతతో ఒక బ్యాలెన్స్డ్ గా నటించిన నటుడు మోహన్ బాబు. ఓకే, సో తర్వాత అంటే నగేష్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, ఇందాక శ్రీనివాస్ గుడిపూడి గారు ఆయన ఫోన్ చేసి ఆయనకి ఇష్టమైన ఒక నగేష్ పాటని ప్లే చేయమని చెప్పారు. సో ఇప్పుడు విచిత్రంగా గిరి కోరుకున్న పాట నగేష్దే, అలాగే తర్వాత నేను వేయబోయే పాట శ్రీనివాస్ గుడిపూడి గారు కోరిన పాట కూడా నగేష్దే అవడం, దట్స్ ఎ కోయిన్సిడెన్స్. శ్రీనివాస్ గారు, హోప్ యూఆర్ లిజనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్.

అది చిరంజీవి పుట్టినరోజు. ఓకే, రాముని మించిన రాముడు, రాముని మించిన రాముడు చిత్రం నుంచి వినే పాట. శ్రీనివాస్ గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. ఓకే, సో మనకి ఈరోజు ఇంకా 10 నిమిషాలు టైమే ఉంది కదా, సో క్విక్ గా ఇంకొక పాట వినిపించేస్తాను అండ్ వీ విల్ గెట్ టు ది కమర్షియల్ బ్రేక్ ఆఫ్టర్ దాట్. ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి, లేదా ఈ పాట ఏ సినిమాలో తెలిసినా కాల్ ద స్టూడియో 9726361966.

సినిమాలు రాయడం. భారతంలో అర్జునుడు చిత్రం నుంచి చక్రవర్తి కంపోజిషన్ లో విన్న పాట. అండ్ క్విక్ ఒకసారి వ్యాపార ప్రకటన చూసేద్దాం. మ్యూజిక్ లవర్స్, హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ డోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రజెంటింగ్ ఎ స్పెషల్ కర్ణాటక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, విద్వాన్ సాయి రక్షిత్ ఆన్ వయలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ విద్వాన్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. The performance is on Saturday, September 26th at 4:30 p.m. at Colin College McKinney Campus Conference Center located at 2400 Community Avenue, McKinney. IFAA events are free for members. Reserve your tickets through IFAADFW website. Okay, alage the 14th annual Silk Threads charity gala, The Tapestry of Dreams, is happening Saturday, October 3rd from 7 p.m. at Hotel Indigo Las Colinas in Irving, featuring renowned Indian designer Rohit K. Verma. The evening will showcase exquisite Indian artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. So the dress code is Indian formal or black tie, and this is an adults only event. So for tickets and for more information, you can visit silkthreadsfundraiser.com. అలాగే ఇందాక చెప్పినట్టుగా టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ దేర్ అరౌండ్ ది కార్నర్. ది టీ ప్యాడ్ థీమ్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు, ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. దిస్ ఇస్ ఆన్ సాటర్డే అక్టోబర్ 17th ఫ్రమ్ 12 p.m. till midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco. And the best part is the entry and parking are absolutely free. So family and friends tho andaru kalisi ee batukamma and dasara sambaralaki tappakunda hazirkandi. It is a full day of enjoyment and it is on October 17th at Comerica Center, Frisco. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది 3 గంటల పాటు. ఈ రోజు కార్యక్రమంలో 2 గంటలు అయిపోవచ్చింది, ఇంకా కేవలం గంట. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ టు ఎనీ సాంగ్

0: ఆల్రైట్, కలెక్టర్ గారు అబ్బాయి చిత్రం నుంచి వినయ పాట. తర్వాత మనకి కేవలం గంట మాత్రమే ఉంది కాబట్టి టైం కూడా చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది కాబట్టి నేను సన్నివేశం పాట వినిపించుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఈ సన్నివేశం వింటూ ఇందులో నటుల్ని గుర్తుపట్టగలిగితే కాల్ స్టూడియో.
1: మీ ఇంట్రొడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు.
2: ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి?
1: 5 స్టార్
2: ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాస్. మీ డైరెక్టర్స్ మాస్ పర్స్ తెలియాలా?
1: అవును బాబు, కరెక్ట్.
2: యాక్చువల్లీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సింది.
1: మన పనులు మనం చేసుకొని ఇస్తేనే
2: ప్రసాద్, ఏంటి
1: మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని
2: అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్. ఆయన నువ్వు చేసేవన్నీ
1: స్టిల్ సార్
2: యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ లేక స్టూపిడ్ తీసుకో. ప్రసాద్ వెళ్ళి కూర్చో, నువ్వు బాగా ఏమో బాబా తీతి.
1: ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది.
2: సాగాడికి నేర్పి, స్టిల్ సోడికి నేర్పి, ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు అండర్స్టాండ్? అట్లా
3: గుడ్ మార్నింగ్ సార్.
2: ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు?
3: మన సినిమా 50 రోజులు ఆడ కూడా తీసేస్తున్నాను బాబు.
2: ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడమని చెప్ప.
3: ఆ మాట చెప్పానండి, ఆ లాస్ట్ మాల మీరు చేయమంటున్నారా?
2: వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు.
3: చిన్న ప్రెస్ మీట్ అండి.
2: ప్రెస్ మీట్ ఉందని ముందు నాకు చెప్పాలి కదా.
3: సినిమా ప్రెస్ మీట్ కాదండి.
2: మరేంటి?
3: చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి.
2: ఏంటి, పోలియో చుక్కలు వేసుకోండి, నడుకు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా?
3: అదేం కదండి బాబు, ఆ చిన్న గడు గురించండి.
2: వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో కండిస్తానండి.

0: It's a beautiful composition, beautiful, outstanding composition by Devendran. ఆయన తెలుగులో చాలా తక్కువ సినిమాలకి మ్యూజిక్ అందించినా కూడా అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించారు దేవేంద్రన్. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ బై బాలు అండ్ జానకి. ఓకే, సో తర్వాత సన్నివేశం విందాం.
1: దాని ప్రకారం 5 ఎకరాలు కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాలు అరటి తోట ఇస్తున్నారా?
2: 7 వారాలు నగలు కూడా ఇస్తున్నారా?
3: ఓరా పండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంత రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది.
4: ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనోరాలు కదా, తను కాకపోతే ఎవరికి ఇస్తుంది?
3: ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి.
1: నిశ్వరరావు ఇంతక తిట్టేసుకున్నారు.
3: అవునా? ఈ పెళ్లి చేస్తానని ఆయన. ఒకవేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్యంత స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడ మంకు పట్టు పట్టు కూర్చున్నారట.
1: ఆవిడ మాట అంటే మాటారు, రాసినా రాసేస్తుంది.
2: అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్లు కూడా దొరకదన్నమాట.
3: నాకు డౌట్.
4: నీకేంటి తలకాయలు కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా?
1: ఎందుకు రాలేదు? రామగారు రూపొద్దు కానీ మాట్లాడదే.
4: పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపమంటారు, గుర్ర పైకి
1: పంపమంటారా?
4: కామెడీలు
1: కామెడీ చూడగాని అత్త గ్యారంటీ పెళ్ళడం హుషారు కూడా లేకుండా కామ్ గా కూకున్నారు.
4: ఏ లేదండి, పెళ్లి తెచ్చిన ఫర్నిచర్ బార్డర్ బాగాలేదని అలిగింది.
1: ఏమయ్యా నిజంగా బార్డర్ బాగాలేదని అలిగారా?
4: బార్డర్ దాటేసింది బార్డర్ తో పని అండి బాబు.
1: బార్డర్ దాటారు
4: అది తింగరాదండి. ఒకటి అడుగుతాడు చెప్తాడు. ఇప్పుడు 12 సెకండ్లు ఏ సైజు చేయించు పెట్టారు?
1: ఈ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు అలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి.
2: అయ్యా ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
4: అలాగే రైట్ బాగారు,
1: చూసుకోవచ్చు. ముందు కట్ల గారు కోసం తెలుసండి.
4: అదేంటి బాగారు కొత్తగా అడుగుతున్నారు, ముందే చెప్పాను కదా.
1: మీరు చెప్పడం కాదండి, పేరుతుంట కదా.
4: అవును,
1: అందుకే ఆ వచ్చే చెప్పించండి.
4: చెప్పాను కదండి అడిగిందని.
1: మగ పెళ్లి వాళ్ళు మేము అడగాలి కానీ ఆ వలగడ పెట్టండి. ఆవిడ ఊ వచ్చిన పెళ్లి లేకపోతే క్యాన్సిల్.
4: మీరు ఈ పెళ్లి
0: అయితే క్యాన్సిల్ చేసుకోవడం, ఎందుకంటే కుర్చీలో ఉన్నది శవం కాబట్టి. బెండపారావు ఆర్ఎంపి చిత్రం నుంచి ఇప్పుడు విన్న సన్నివేశం. సరే తర్వాత పాట వినండి, దెన్ కంటిన్యూ టాక్స్.

0: హలో, నీకు నాకు పెళ్ళంట చిత్రం నుంచి విన్న పాట కోటి సంగీతం. సరే, ఈరోజు నేను వినిపించిన సన్నివేశాలన్నీ కూడా ఐ థింక్ ప్రతి మంచి ఎంఎస్ నారాయణ ఉన్నారు ఆయన. ఇందాక నేను వినిపించిన పాటల్లో నగేష్ ఎలా అయితే ఉన్నారో సన్నివేశాల్లో ఎంఎస్ నారాయణ ఉన్నారు. సరే, తర్వాత ఈ సన్నివేశం ఏంటండి, ఇది వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: చిట్టి మూర్తి అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు.
2: ఏమా, నాన్నగారు ఉన్నారా?
1: నాన్నగారు లేరని చెప్పమన్నారండి.
2: సిగ్గు లేదు. చిన్నపిల్లడితో అబద్దాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సరే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే.
1: నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే.
2: ఏమా నాన్నగారు?
1: అదే లేరండి. ఆయన గోడ రకాలు ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే.
3: నీ ఆవిడ లేదుగా.
4: చిగ్గు లేదురా నీకు.
1: మనది మిడిల్ క్లాస్ రా, ఇలాంటి చిన్న చిన్న అబద్దాలకు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా? సే, ఎంతసేపు అప్పుడాలేనా చెప్పడాలేనే వాడికి. అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్ని నిజాలే చెప్పడానికి భయం ఏదరా నీకు? నిజం చెప్పేప్పుడు భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది.
0: ఆల్రైట్, అలా వైకుంఠపురంలో త్రివిక్రమ్ మ్యాజిక్ ఆఫ్ డైలాగ్స్. ఓకే, సో తర్వాత ఇంకొక 6 నిమిషాలు ఉంది ఈ పాట వింటూ, దెన్ వీ కెన్ రోల్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్. సో మీరేమైనా పాటను వినాలనుకుంటే గనక మాకు ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. సో ఈలోపు రిక్వెస్ట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ. అండ్ ఈ బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్ వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే, ఆర్ ఈ పాటకి కంపోజర్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు తెలిసినా కూడా కాల్ ద స్టూడియో 972-636-1966.

0: All right, beautiful composition from Raja by S. A. Rajkumar. Okay, మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ మాత్రం ఎందుకు చూడాలి? సో వేరు వేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్ ప్రైసెస్ అండ్ చాయిసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఇలాగా లైక్ నియోపోలిస్, కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్ ఇలా ఎన్నో రకాల చోట్ల ఎన్నో ప్రాజెక్టులు నడుస్తుంటాయి. సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒకే చోట అందుబాటులో ఉంటే దట్ బి వండర్ఫుల్, రైట్? సో గృహప్రవేశ్ India Property Expo is happening at Hyatt Residency Frisco on October 10th and 11th. So definitely you don't want to miss that information because you're getting all the collected information at one place. Okay, and ఇంకా కపుల్ ఆఫ్ సెకండ్స్ లో మనం కమర్షియల్ బ్రేక్ లో గంట రేపు బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కేవలం ఇంకా అరగంట మాత్రం టైం ఉంటుంది సిగ్నేచర్ షోలో. ఈరోజు మీరు పాటలు వినాలనుకుంటే కాల్ ద స్టూడియో 972-636-1966. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాని. అండ్ మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఐవాయిస్ ఆండ్రాయిడ్ డివైస్ లో రెండింటిలో అందుబాటులో ఉంది. అండ్ గ్రేట్ లుక్ అండ్ ఫీల్ అండ్ వెరీ హ్యాజల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు నెల రోజుల పాటు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు కొత్త కొత్త అప్డేట్స్ అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అండ్ ఆల్సో మా సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. ఐల్ బి రైట్ బ్యాక్, స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki in

0: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమర్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమర్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. Radhika, next week my office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: కవింతలకి, కేరింతలకి ఎర్ ఆఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ఖైదీ గారు చిత్రం నుంచి విన్న పాట కోటి సంగీతం అండ్ మోహన్ బాబు హీరో. ఓకే, సో ఈ పాట కొంచెం స్టార్టింగ్ లో నాకు ఇలా అనిపించింది, కర్ణ అనే ఒక సినిమా ఉంది అర్జున్ ది, అందులో మొలరే మౌనమా అనే తెలుగులో అది నాకు సాహిత్యం గుర్తురావట్లేదు కానీ తమిళ్ ఎక్కువ వినడం వల్ల నాకు తమిళ్ లిరిక్స్ గుర్తొస్తున్నాయి, మొలరే మౌనమా అనే. సో స్టైల్ ఆఫ్ కంపోజిషన్ స్టార్టింగ్ లో కొంచెం అలా అనిపించింది నాకు. ఓకే, బట్ కర్ణకి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ విద్యాసాగర్, బట్ ఖైదీ గారికి ఇప్పుడు విన్న ఈ పాటకి కోటి సంగీతం. సరే, తర్వాత ఇంకొక సినిమా సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: కరెక్టే అనుకొచ్చాడు, తలపేసేయండిరా.
2: కలిపేసుకుని మరీ తిట్టించుకుంటారా?
1: ఈ ఆత్మనాథాలు బయట వాళ్ళకి వినపడకూడదు కదండి.
2: ఐసీ,
1: రండి కూర్చోండి.
2: కూర్చోడానికి రాలేదు.
1: మరి ఇంకెందుకు వచ్చారు గురువు గారు? ఫైన్ అడగ వచ్చారా?
2: అవును. ఇప్పుడు మీకు చాలా ఫైన్లు కట్టాలి.
1: రండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, షంటర్లో కూర్చోండి, కూర్చోండి. ఎవరు కొట్టారా చెప్పుకో?
2: ఎవరు కొట్టారా?
1: ఇల్లాడా రక్కాడా?
2: ఇల్లాడా.
1: ఇప్పుడు రక్కుతాడు,
2: రక్కాడు. ఏంట్రా తేడాగా ఉంది? మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా.
1: బుద్ధి తర్వాత చెప్తూ గానే నీకు యాక్టింగ్ వచ్చా?
2: యాక్టింగ్ అంటే నటన. సంతస్తాను.
1: అచ్చా,
2: నేను గొప్ప నటుని. చిన్నప్పుడు ఏకపాత్రాభినయాల పోటీలో ప్రజలన్నీ నాయే.
1: నీకా
2: ఏ డౌటా?
1: డౌటే.
2: నువ్వు లేరా చెప్తాను.
1: లేదని
2: నేను నీ కన్న తండ్రిని.
1: ఓకే,
2: నువ్వు నా కన్న కొడుకువి.
1: సరే,
2: నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు, వెళ్ళరా.
1: అలాగే సార్.
2: టైం ఎంత అయిందిరా?
1: కళ్ళు దొబ్బేయా? చేతికి వచ్చిందిగా, చూసుకో.
2: 10 దాటింది, ఇప్పుడు ఇంటికి రావడం. కన్ననాడు ఇంటికి రావాలనే జ్ఞానం లేదా నీకు? ఎక్కడ తిరుగుతున్నావు ఎంతసేపు?
1: నేను ఎక్కడ తిరిగితే నీకెందుకు ఆ ముసల్లా? పెందలాడే రెండు ముద్దలు తింటూ ఇంకొక మీటింగ్ పెడతావు. నీ
2: చంపు. తండ్రిని కొడతావా?
1: తండ్రిని కొట్టను, కొట్టాలనుకుంటాను. నిన్ను కొడతాను.
2: వదిలే, క్యారెక్టర్
1: బాగాలేదు.
2: కంట్రోల్ లేదు నీకు?
1: ఆయన ఇలా రండి, చెప్తాను. మా ఫ్రెండ్ రాంబాబు క్యారెక్టర్ వేస్తారా?
2: ఫ్రెండ్
1: క్లోజ్ ఫ్రెండ్, పక్కనే అమ్మాయి కూడా ఉంటది.
2: రెడీ.
3: హలో రాంబాబు.
2: హాయ్ చందు.
3: చందు గిందు తర్వాత దుర్గం చూసావా?
2: చూశాను.
3: ఎలా ఉంది?
2: బాగుంది.
3: అంత బాగుందా?
2: చాలా బాగుంది. సెలమని బాగా తీశాడు.
3: నేను అడుగుతుంది సినిమా దుర్గా గురించి కాదు,
2: మరి
3: నా లవర్ దుర్గా గురించి.
2: ఆవిడెవరు?
3: ఆవిడెవరో తెలియకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళి చందు రమ్మన్నాడని చెప్పి బైక్ మీద ఎక్కించుకెళ్లేదు. నేను అలా కాని వెదవనని, నీకు బంగ్లాలు కార్లు ఉన్నాయని ఆ అమ్మాయి మనసు ఇరిచేయలేదు. దాన్ని మంచం మీద మల్లెపూల నలిపేసి రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయి లేదు.
2: లేదు బాబు,
3: నిజం ఒప్పుకో.
2: ఒప్పుకో.

All right. That was a beautiful, outstanding composition. ఏమండి మళ్ళీ పెళ్లి చేసుకోండి చిత్రం నుంచి 1997లో అవి విడుదలైంది కోటి సంగీతం. ఓకే, తర్వాత ఇంకా కేవలం చాలా చాలా తక్కువ టైం ఉంది. సో ఈలోపు ఇంకొక సన్నివేశం వినండి. ఇది వింటూ ఇది ఏ సినిమాలో ఈజీగా చెప్పొచ్చు మీరు. అలాంటి సన్నివేశం ఇది.

0: 今度。アビコラ。イフコラ。オッケー。ギノンだ？
1: レイド。
0: チェイバット。
1: エンデコ？
0: アンサーガワ、パールガワ。
1: パレガワ。
0: ムスコンチェイバット。チェイバットね。
1: チェイヤ。
0: మీకు సగం మాకు సగం
1: ఓకే రెండు ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చు కదా బాబు
0: అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు నాకు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు రే అభి ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా
1: సరే తినడు కదండి వస్తాయి
2: ప్రణవ్ ద ఇంటెలిజెంట్ బాయ్ మీకు ఇంత క్లూ ఇచ్చినా కూడా మీరు చెప్పలేదంటే సినిమా కోసం చూడాల్సిందే జల్సా చిత్రం నుంచి విన్నా సన్నివేశం

0: Okay, another composition by Kotiyadi. Okay, Dr. Garabbai Chitra Ninji, in a part, and a beautiful, beautiful composition. Okay, my ginka padrimshal time undi, padrimshal lo, ease and ease venandi, idi vintu, idi ee cinema lo telisina, or a natudu, a hero, evaru gurtu pattina kuda, call cheyandi.
1: ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీకు ఇస్తారు గంగని థియేటర్ లో చూసొస్తున్నావు.
2: చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్.
3: హలో, మీరు చెప్తున్న గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి.
2: ఓ,
1: బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా?
3: చిచి, నేను నా క్లాస్ మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నా. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్.
2: ఓ, మరి ఇందాక థియేటర్ లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 500 అని ఎక్స్ప్రెషన్ ఇచ్చా?
3: నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్లు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్లు ఇచ్చాను. అయినా మీరిక్కడ
4: బాబాయ్, షీజ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్.
2: ఓ, ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు?
4: నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే
5: తేనెతీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు.
6: హలో, దిస్ ఇస్ రూబెన్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా. కుడ్ ఐ స్పీక్ టు మిస్ నీరజ్ ప్లీజ్?
2: ఇందులో అన్నయ్య పేరు కాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కదా. యా
7: యా, మీ మీ మీ మీ ద గ్రేట్ గ్రాండ్ స్మాల్ బ్రదర్ ఆఫ్ నీరజ్ స్పీకింగ్. యా, ఐ కుడ్ ఆర్ వుడ్ ఆర్ షుడ్ బి ఇన్సైడ్ ద హౌస్ ఐ థింక్. యా, ఐ గార్డెన్ కార్డ్లెస్ ఫోన్. యా, సెండింగ్ ద సర్వెంట్ ఇన్సైడ్. యా, హ్యాంగింగ్. హలో, సిగ్నల్ కటింగ్. యా, క్యాలిఫ్లవర్. ఓహ్, సిల్లీ క్యాలిఫ్లవర్. యా, కీప్ హ్యాంగింగ్, యూ రీచ్ హిమ్. హ్యాంగ్ యువర్ సెల్ఫ్. ఓకే, హలో, వన్ మినిట్, విత్ ఇన్ వన్ మినిట్ హ్యాంగ్ యువర్ సెల్ఫ్. నౌ ద ఫోన్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్. యా,
2: ఇంగ్లీష్ అంటే
7: క్రేజీ. పాండియన్,
2: ఇటుకలు అన్నకి ఇచ్చే.
7: ఊడుస్తున్నా.
2: ఊడ్చద్దు, తీసుకెళ్ళి చాలు.
7: అదిదానే సొన్నే.
2: రండిరా.
3: ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్.
2: యా,
3: మీరు రోజంతా బిజీయా?
2: ఆఫ్ కోర్స్, 25 అవర్స్.
3: నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 అవర్ స్పేర్ చేయగలరా?
2: బట్ వై?
3: కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి.
2: ఓకే, టేక్. నో, టుక్. బా,
0: taken. All right, hope you have taken this comedy scene. Taken. Okay, so with this I think we have come to the end of our signature show, wonderful signature show. 3 gantla paatu షో అసలు టైం తెలియకుండా అయిపోయింది. అండ్ చివరి 5 నిమిషాల్లో నేను చెప్పే మాటలు యథావిధిగా ఎప్పుడు చెప్పే విధంగా, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. అది అందరూ దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో డెఫినెట్ గా మెయింటైనింగ్ ద హెల్త్ హ్యాస్ బికమ్ ఏ క్వైట్ ఏ ఛాలెంజ్. ఇట్స్ బిగ్ ఛాలెంజ్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, మనం తినే తిండి మారిపోయింది. సో ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ఎ లాట్ కేర్ అబౌట్ అవర్ హెల్త్. అండ్ మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఉంటేనే ఫిజికల్ హెల్త్ నిలబడుతుంది. సో మానసికమైన స్ట్రెస్ కానీ ఎటువంటివైనా కూడా, అఫ్ కోర్స్ స్ట్రెస్ లేని వాళ్ళు ఉంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర ఎంతో కొంత స్ట్రెస్ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ దాన్ని తగ్గించుకునే విధానాలు ఏమి, అంటే ఎటువంటి విధానాలు మనం చేపడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యూ హ్యావ్ టు గో టు ద జిమ్, ఒక ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, ఏదైనా చేయండి, కానీ గెట్ దో స్ట్రెస్ లెవెల్స్ డౌన్. సో ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్ గా ఉండాలి. ఖచ్చితంగా ఒక రోజుకి ఒక అరగంట సేపు అయినా చేయగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్. అన్నిటికీ టైం ఉంటుంది, దానికి మొత్తం టైం ఉండదు. బట్ డెఫినెట్లీ స్క్వీజ్ సమ్ టైం ఫర్ ఇట్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మెంటల్ హెల్త్ బాగుపడుతుంది, మెంటల్ హెల్త్ ఉంటేనే ఫిజికల్ స్ట్రెంగ్త్ మనసొంతం అవుతుంది. సో కీప్ దిస్ వర్డ్స్ ఇన్ మైండ్ అండ్ ఎటువంటి చేంజెస్ చేయాలన్నా కూడా ఎక్కువగా ఆలోచించకుండా తక్షణమే బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ లైఫ్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఈ మాటలు వినందుకు థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు ఈ మంచి పాటతోటి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. సైనింగ్ ఆఫ్ రవి తూప్రాణి. టిల్ నెక్స్ట్ టైం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: ఈ వీకెండ్ గ్రాసరీ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ. యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meet on this on the Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts and ninche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలిప్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: ఎస్ సార్.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
2: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
6: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
7: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
11: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జా.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
7: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
4: india ki teleport aithe enta baaguntundo
5: what if india was just a tap away
6: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe
7: no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatledu.

0: skills, calibration, knowledge to meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అని కావా పరాటా.
7: ఎందు బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Buying a home in India is now easier and hassle free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
12: రేడియో సురభి,
14: రేడియో సురభి,
15: రేడియో సురభి,
14: రేడియో సురభి,
15: రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: సహనం చేయొద్దు అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
0: మీ శ్రీనివాస అవసరాలా?
2: కోటి హరిశంకర్
1: రేడియో
0: సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
9: Hello. Hi. How are you? హ్యాపీ హ్యాపీగా హ్యాపీ సండేని ఎంజాయ్ చేస్తుంటే మీ సండేని సూపర్ సండే చేయడానికి నేను వచ్చేసాను. ఈవినింగ్ 4 PM to 7 PM సూపర్ సండే కార్యక్రమాన్ని నిర్వహించడానికి, మీకు మంచి మంచి పాటలు వినిపించడానికి, స్పెషల్లీ మీరు మెచ్చే పాటలు, మీరు రైట్ నౌ ఎటువంటి పాటలు వినాలనుకుంటున్నారు అని మీ రిక్వెస్ట్ సాంగ్స్ ఏమన్నా ఉంటే వాటిని వినిపించడానికి, దాంతోపాటు బోలెడన్ని ముచ్చట్లని ఒకటా రెండా నాన్ స్టాప్ మాటలు, బోలెడన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కలిపి 3 అవర్స్ ఒక సెగ్మెంట్ ని నిర్వహించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ తెలిసినట్టుగా నా పేరు అంజనా, ఆర్జే అంజనా ఆర్జే, ఎందుకంటే ఆర్జే నా పేరేనండి బాబు, అదన్నమాట. సో నా గురించి తెలిసిన వాళ్ళకైతే ఓకే, నా ఫుల్ నేమ్ అంజనా ఆర్జే, ఆర్జే అనేది నా ఇనిషియల్స్ లో సరిపోతుంది అనమాట అలా దీనికి. అండ్ నేను ఇప్పుడు యాంకర్ కాబట్టి ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతను కాబట్టి మీ ఆర్జే అంజనా అని కూడా అంటున్నాను. Anyways, once again, welcome you all. Meer vintunaru Radio Surabhi 107.9 FM HD3 America lo telugunestam sounds like home. Ippudu nenu manchi manchi paatalu vinipinchestanu. Inka naaku enduko Vinayak Chavithi ఆ వైబ్స్, ఆ మూడ్, ఆ టెంపో ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా మంది ఆల్రెడీ నిమజ్జనం చేసేసారు, బట్ స్వామివారి పాట వింటల్లో తప్పేంటంటారు, ఇట్స్ ఓకే. ఒక పాట నేను వినిపిస్తున్నాను, బట్ మీ రిక్వెస్ట్ ఏంటి, మీ దగ్గర ఎలా గడిచింది వినాయక చవితి సంబరాలు, ఎలా ఇంకా సాగుతున్నాయి, ఎలా ముగిశాయి, డూ షేర్ విత్ అస్.

బిడ్డా అంత లేదు, చప్పుడు గట్టిగా చేయి.

అదండి. మరి గణేష పాట వినిపించాక ఆబ్వియస్లీ మన గణేష్ చతుర్థి గురించి మరింత మాట్లాడుకుందాం అని అనిపించింది. ఆ ఉద్దేశంతో అసలు పాటను స్టార్ట్ చేశాను, మాట్లాడుకుందాం. బట్ ఇవాళ మన ఏఎన్ఆర్ గారండి, అక్కినేని నాగార్జున గారి జన్మదినం అనమాట. ఆయన వచ్చేసి మనకి 1923 సెప్టెంబర్ 20 తారీఖున ఆయన జన్మదినం అనమాట. సరే, ఆయన మన్ని వదిలి స్వర్గస్థులు అనేది 2014. బట్ సినిమా తెర మీద ఒక్కసారి అలా కనిపించాక, ప్రేక్షకులకి దగ్గర అయ్యాక, వాళ్ల మదిలో నిలిచిపోయాక ఇంకా పర్మనెంట్ కదండి, అదొక పర్మనెంట్ ముద్ర అనే చెప్పాలి కదా. సో మరి ఆయన నటించిన చిత్రాలు కొన్ని వందలు, పాటలు వేలు. మీరెవరన్నా ఆయన నటించిన మూవీస్ లోంచి ఏదైనా ఒక మంచి పాట విందామని అనుకుంటే దిస్ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. అందుకని 3 గంటల పాటు మన దగ్గర టైం ఉందండి. సో ఫస్ట్ గా అందుకే కాన్సెప్ట్ ఓపెన్ చేసి ఇది ఈ పాట ఈ సెగ్మెంట్ అంటూ మీకు ఈజీ చేసేసాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వెస్ట్ సాంగ్ ఏఎన్ఆర్ గారి మూవీస్ నుంచి ఒక మంచి పాట విందామంటే 9726361966 స్టూడియో నెంబర్.

గాంధీవం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండి. అసలు ఇటువంటి పాటలకి ఈ పాటలకి ఇవే సాటి, నథింగ్ టు బీట్ దిస్ సాంగ్స్ కదా. సరే మరి నేను కేఎన్ఆర్ గారి పాటలు రిక్వెస్ట్ అడిగాను కాబట్టి చాలా మందికి ఆబ్వియస్లీ ఆయన మూవీస్ తెలుసు, ఆయన గురించి తెలుసు. అయితే జన్ ఆల్ఫా అనాలో ఏమనాలో కొత్త వాళ్ళు, అంటే ఐ మీన్ టు సే మరీ యంగ్స్టర్స్ దోస్ ఆర్ లైక్ నో ఇన్ దేర్ టీన్స్ రైట్ నౌ, వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా మందికి తెలుగు మూవీస్ అంటే ఇష్టము, చూస్తారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ చాలా మందికి నాగార్జున గారు అంటే ఎవరు ఏంటి చాలా బాగా తెలుసు. బిగ్ బాస్ అయితే ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ మన తర్వాత నాగ చైతన్య అండ్ అఖిల్, అఖిల్ మూవీ ఇటీవల రిలీజ్ అయిన లెనిన్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది, చాలా మంది దాన్ని అప్రిషియేట్ చేశారు, వాళ్ళకి నచ్చింది, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా మందికి నచ్చింది ఆబ్వియస్లీ. అయితే ఈ యంగ్ పీపుల్ నేను అడిగేది ఏంటంటే వాళ్ల దృష్టిలో ఇప్పుడు మనం ఏఎన్ఆర్ గారు ఎవరు అని అడిగితే దే విల్ సే అఖిల్ వాళ్ల గ్రాండ్ ఫాదర్, లేదా మన అది నాగ చైతన్య వాళ్ళ గ్రాండ్ ఫాదర్, లేకపోతే ఇంకొంచెం ఇలా వెళ్తే ప్రామినెంట్ గా వాళ్ళకి తెలిసే నాగార్జున గారు ఎక్కువగా తెలుసు అనుకోండి. మొన్ననే కుబేరా మూవీ ఒకటి, అన్ని ఏజ్ గ్రూప్స్ కి బాగా నచ్చిన మూవీస్ అనమాట ఇలాంటివి రీసెంట్ గా వచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నా నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా చాలా ఉన్నాయి. అసలు నాగార్జున గారికి అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు అట్లీస్ట్ కొంచెం అలా ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఏమవుతుందంటే నాగార్జున గారి ఫాదర్ అని అంటారు. నేను అడిగేది ఏంటంటే ఎవరన్నా ఏఎన్ఆర్ గారు ఈ యంగ్స్టర్స్ దోస్ వారు ఇన్ దేర్ టీన్స్ రైట్ నౌ ఇన్ దేర్ టీన్స్, వాళ్ళు ఏఎన్ఆర్ గారి మూవీస్ చూసారా? ఎన్ని మంచి మంచి మూవీస్ ఉన్నాయంటే సామాన్యంగా ఇదివరకు ఎలా ఉండేదంటే మన ఇంట్లో టీవీ కామన్ టీవీ ఉండేది. చాలా కాలం ఏంటంటే టీవీ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ నుంచి ఏది వస్తే అదే మనం అందరం కలిసి చూసేవాళ్ళం, కుదిరితే ఛానల్ మార్చుకుంటాం. ఆఫ్ కోర్స్ కుటుంబ సభ్యుల మధ్య అది కుదిరితే, లేదంటే పిల్లలు ఒకటి అంటారు, పెద్దలు ఒకటి అంటారు, న్యూస్ అంటారు, స్పోర్ట్స్ అంటారు, అడ్వెంచర్ అంటారు, డిస్కవరీ ఛానల్ అంటారు, ఇలా గడుస్తూనే ఉండేది. బట్ సినిమా పరంగా చూడాలి అని అనుకుంటే ఎవరైనా ఒక మూవీ పెట్టుకుంటే అది స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు అందరూ అది చూసేవాడు. ఆ డిఫాల్ట్ అటొచ్చి ఇటొచ్చి పిల్లలు ఇంట్లో చూడకపోయినా తిరుగుతూ తిరుగుతూ ఆ మూవీ అది అలా కదులుతూ ఉండేది తెర మీద, ఇంట్లో కనిపించేది టీవీ మీద. ఇప్పుడు అలా కాదు, ఎవరి టీవీ వాడికి, ఎవరి అరచేతిలో వారికి ఒక ప్రపంచం ఉంది. సో అలాంటప్పుడు నిజంగా ఈ యంగ్స్టర్స్ ఆ పాతతరం సినిమాలు ఇంట్లో ఎవరన్నా చూస్తున్నప్పటికీ వాళ్ళు చూసే అవకాశం తక్కువ అని నా అభిప్రాయం. యూ కెన్ ప్రూవ్ మీ రాంగ్. సో నేను యంగ్స్టర్స్ ని అడుగుతున్నాను, ఏఎన్ఆర్ గారి సినిమాలు ఆయన మంచి మంచి కళాఖండాలే చేశారని చెప్పొచ్చు, అలాంటి వాటిలో ఏదన్నా మీరు చూసి మీరు మెచ్చి మీరు రైట్ నౌ గుర్తుంచుకోగలిగిన, గుర్తు చేసుకోగలిగిన పాట ఉంటే డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్. ఈ పాట అయితే ఖచ్చితంగా ఆల్ జనరేషన్స్ అటు ఈ సినిమా వచ్చినప్పుడు పెద్దతరం వాళ్ళు, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఇష్టపడ్డారు, ఈ సినిమా మొత్తం ఇష్టపడ్డారు. అందులో ప్రతి పాట అందరికీ చాలా నచ్చుతుంది. ఆబ్వియస్లీ ఈ పాట ఏ సినిమాలోది?

ఎంత చక్కటి పాట! అసలు తాత ఒక మనవరాలు, వారిద్దరి మధ్య ఒక చక్కటి బాండింగ్, ఎంతో అద్భుతంగా

అనిపించింది అప్పట్లో. సీతారామయ్య గారు మనవరాలు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్యారీ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. ఎంతో మందికి అవకాశాలు వస్తాయి, ఎంతో మందికి ఆ పాత్రలు, ఇలాంటి పాత్రలు ఎంతో మంది చేసే ఉంటారు, కానీ ఆయన చేసిన వైనం దీనికి ఇచ్చిన ఆ స్పెషాలిటీ అదనమాట. ఆయన అలా ఒకసారి అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది, హ్యాపీగానూ ఉంటుంది. సో వింటున్న శ్రోతలు ఎవరికన్నా ఏఎన్ఆర్ గారు నటించిన చిత్రంలోంచి పాటలు కావాలంటే 9726361966 స్టూడియో నెంబర్. ఒక మంచి డిఫరెంట్ సాంగ్ వినిపిస్తాను, మరి ఒక బీట్ ఉన్న పాట వినిపించిన, లెట్స్ గో ఫర్ దిస్ వన్.

టెంపర్ ఈ చిత్రం నుంచి ఈ పాట విన్నాం. సరే, మరి వీకెండ్స్ లో మీ ఇవాళ సాటర్డే సండే సరే మరి మీ ప్లాన్స్ ఏంటి? అది డాలస్ లో ఫుడ్ తీసుకైతే అసలు ఎంతో ఆనందం. అందులోనూ డిలీషియస్ గ్రాండ్ వీకెండ్ బఫే మీకు చేరు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3. Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ us.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలి మరో నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు మీరు వింటున్న కార్యక్రమం సూపర్ సండేస్. మరి సండేస్ ని సూపర్ గా చెయ్యాలి కదా, చేద్దాం. నేనైతే రెడీ అయ్యే వచ్చాను. సరదాగా కాసిని క్లిప్పింగ్స్ కూడా వినిపిద్దాం అనుకుంటున్నాను. మీరు రెడీయా? ఐ హోప్ సో. సరే, ఇటీవల వినాయక చవితి గురించే కదా మనం ఇందాక టాపిక్ ఓపెన్ చేసాం. అయితే వినాయక చవితి సందర్భంగా అందరూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టుకుంటున్నారు. కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా ఆఫ్ కోర్స్ పాటలు, ఆటలు, డాన్సులు అలా చాలా చాలా చాలా చేస్తూ ఉంటారు. సో నాకు సరదాగా ఈ క్లిప్పింగ్ గుర్తుకొచ్చిందనమాట. ఈ ఇక్కడ ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా ఒక ట్రూపే చక్కగా వీసా తీసుకుని మరి విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తామంటారు. బట్ ఒరిజినల్ గా టాలెంట్ ఏంటి అంటే ఇదిగో ఇలా ఉంది వాళ్ళ టాలెంట్, నిజమైన టాలెంట్ అనమాట. బట్ స్టేజ్ మీద మరి హౌ డు దే మేనేజ్? సినిమాలు మీరు చూసే ఉంటారు. నాకు గణేష చతుర్థి సందర్భంగా అందరూ పాడుతూ ఉంటే ఒకలాగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దే షుడ్ గెట్ ట్రైన్డ్ ఎక్స్క్లూజివ్లీ. జస్ట్ మాకు వచ్చు కదా అని మేం పాడటం కాదు, మేం పాడతాము అనే దాంట్లో ఏంటంటే ఎస్పెషలీ దేవుడి దగ్గర అనేసరికి కొంచెం మరీ టాలెంట్ అక్కర్లేదు, భక్తి కాస్త లిటిల్ బిట్ అది. ఎనీవేస్, ఇది సరదాగా గుర్తుకొచ్చింది అనమాట క్లిప్పింగ్. ఎలా అంటే వాళ్ళకైతే వీసా వచ్చేసింది, విదేశాలకైతే వెళ్ళిపోయారు. అందులో అందరూ ఇలా అని కాదండి, టీమ్ మొత్తం ఇలా ఉంటే ఇంకేముంది, ప్రోగ్రామ్ అటర్ ఫ్లాపే. అసలు హీరో హీరోనే, హీరో చక్కగా పెర్ఫామ్ చేస్తాడు. బట్ మిగతా వాళ్ళు చేసే హంగామా ఈ క్లిప్పింగ్ లో వినండి. వాళ్ళ టాలెంట్ వాళ్లే బయట పెట్టుకున్నారు.

0: మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్ చేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
1: డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరుకొచ్చిందనుకో షాటిల్ చేసుకోండి, జర్నీ పోరుకొచ్చిందనుకో బోల్డ్ అంతా డబ్బు పెట్టి తీసుకొచ్చావు, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు.
0: ఇక్కడ కూడా చేస్తారా?
1: ఎక్కడైనా చేస్తారమ్మా.
2: ఏంటి పోయా, నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు?
3: ప్రిన్సెస్ లా ట్రీట్ చేయాలంటారా? ప్రిన్సెస్ వందల కోట్లు ఉన్నాయి అక్కడ, దాన్ని తలుచుకుంటే జాతర ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది.
1: చూడండి సార్, ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోలు ఎంజాయ్ చేస్తారేంటి?
4: మరి ఏం చేయమంటారు సార్?
1: టాలెంట్ చూపించవయ్యా.
4: వాయస్ మన ఇంటర్వ్యూ కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి, వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, మొదలమంటారా?
1: వదులు.

0: పట్టుకుంటారా
1: సార్?
0: డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశారన్న?
1: అవును సార్.
0: ఆ పాడు?
1: పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది.
2: సౌందర్యం సౌందర్యం
0: మధ్యలో సౌందర్యం ఎవరయ్యా?
1: నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్.
0: ఓహో,
3: అదండి. సో ఇక్కడి వరకు చూపించాను కాబట్టి ఆ పాట కూడా వినిపించేస్తాను ఇదే మూవీ నుంచి. ఆ పాట వింటే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆల్రెడీ మీరు వాయిస్ గుర్తుపట్టేశారు, అక్కడ బ్రహ్మానందం గారి వాయిస్ ఉంది, మనకి వెంకటేష్ గారి వాయిస్ ఉంది. బట్ సినిమా ఏంటి అని చెప్పడానికి మీకు హెల్ప్ చేయడానికి ఎదుగో పాట.

అదండి, ఇంత చక్కగా ఇంత మంచి గళ్ళంతో పాట పాడితే ప్రోగ్రామ్ హిట్ అంటే హిట్ అనండి. మరి అదే మీరు విన్న ఈ పాట, ఇందాక విన్న క్లిప్పింగ్ రెండు నమో వెంకటేశ చిత్రం నుంచి. చాలా బాగుంది కదా ఈ పాట. ఐ ఎంజాయ్డ్ ది సాంగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ద క్లిప్పింగ్. అసలు ఆ మూవీ కూడా ఎంతైనా వెంకటేష్ గారి మూవీస్ లో అసలు ఆ హాస్యమే వేరు. ఎంతో మంది ఐ థింక్ నాలాగా ఎదురు చూస్తున్నారు జనవరి 12 విడుదల చిత్రం కోసం అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతికి ఒక మంచి మూవీ అయితే మనందరి కోసం అందిస్తున్నారు. సో గుడ్. అది సరే, మరి ఇవాళ మనము కాన్సెప్ట్ లోకి వెళ్దామా? మనం సండే చక్కగా ఆరాంగా కూర్చున్నాము, నిపాదిగా ఉన్నాము. దేర్ ఇస్ ఇనఫ్ టైమ్ ఫర్ అస్ టు థింక్ అండ్ టాక్ అండ్ స్పీక్ అవుట్ కదా. సో లెట్ అస్ డిస్కస్. ప్రపంచంలో బోల్డ్ అనే విశేషాలు ఉన్నాయి, ఏ విషయం మీద మాట్లాడతామంటారా? ప్రపంచం రాబోయే రోజుల్లో చాలా మారిపోతుంది అంటారు. అండ్ కరెంట్ రైట్ నౌ వాట్ వేర్ ఎవర్ వీఆర్, ఈ పరిస్థితిని కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. గ్లోబల్ వార్మింగ్ అని, ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఓవర్ పాపులేషన్ అంటూ ఇంకా చాలా చాలా చాలా, అసలు పొల్యూషన్ మీద, అసలు ఒకటేంటి బోల్డ్ అనే విశేషాలు మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాం. అయితే ఇటీవల అన్నిటికంటే అన్నింటినీ సర్పాస్ చేసేస్తూ కొత్తగా మనందరికీ, అంటే ఇంకా భయం లేదు కానీ భయపడాల్సిన అవసరం ఉంది అంటూ ముందుకు దూసుకొస్తున్న మరొక లేటెస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఏఐ కదా. మనకి ఇంటర్నెట్ వరల్డ్ వరకు తెలుసు, బట్ ఏఐ వరల్డ్ లో ఒక రివల్యూషన్ నడుస్తోంది. అండ్ ఇట్ విల్ కమ్ అండ్ టేక్ ఓవర్ ప్రపంచాన్ని అన్నట్టు చాలా నడుస్తోంది విషయాలు. ఆ దశలో నాకు అనిపించింది రాబోయే రోజుల్లో మనము ఎవరినన్నా తిట్టాలనుకోండి, ఇదివరకు నువ్వు మనిషివా పశువువా, మనిషివా గొడ్డువా, మనిషివా యంత్రానువా అని తిట్టేవాళ్ళు కదా. నేను మంచి గొడ్డులాగా చాకరీ చేయలేను అని, మనిషివా అసలు ఫీలింగ్స్ లేవా అని తిట్టేవాళ్ళు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో తిట్టాలంటే ఎలా తిట్టాల్సి వస్తుంది? ఏ దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు మనిషివా ఏవా అని అడగాలి కదా. అలా వస్తాయి ఆ రోజులు. వాట్ డు యూ సే?

సీతారామ చిత్రం నుంచి పాట. సరే, మనం మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి, అండ్ ఏ గురించి అయితే ఎంతైనా మాట్లాడచ్చు. దట్ డోంట్ బి మై టాపిక్ పిక్ టుడే, నేను పిక్ చేసిన టాపిక్ అవ్వదు, బట్ చెప్తాను కాసేపట్లో. ముందుగా ఈలోగా మీకు ఒక ప్రకటన వినిపించేయాలి కదా. చక్కటి నవ్వు ఆల్రెడీ ఉంది మనందరికి, హ్యాపీ మూడ్ లో చిల్గా చక్కటి చిరునవ్వుతో అందరూ మెదులుతున్నారు. మరి మీ నవ్వుని పదిలంగా కాపాడుకోవాలి కదా. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే మటుకు దిస్ ఇస్ ఫర్ యూ. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఎట్ జస్ట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ చేయకండి. కాల్ టుడే 972-484-5400. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సరే, మరి నేను ఏ విషయం మాట్లాడతాను అనేది మీతో చెప్పాలి కదా. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ టాపిక్. ఈ టాపిక్ మీద చాలా మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ పాపులేషన్ ఇన్ అవర్ కమింగ్ నియర్ ఫ్యూచర్. కరెంట్లీ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఉంది, పెరుగుతోంది. ఆ పాపులేషన్, ఆ జనాభా వాడే ప్రతి వస్తువు, ద వే దే హ్యాండిల్ మొత్తం ఎర్త్ ని మనం ఎలా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అనే దాని మీదే ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అయితే అసలు పాపులేషన్ లోనే కొంచెము డిఫరెంట్ గా ఉండబోతోంది రాబోయే కపుల్ ఆఫ్, అంటే కొన్ని పదుల సంఖ్య తర్వాత, అంటే కొన్ని డెకేడ్స్ తర్వాత పాపులేషన్ లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి అనేసి ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ సంఖ్యలో అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే దాంట్లోంచి కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది ఏంటంటే, మనకి బాగా తెలిసి మనకి ఇండియా కానీ చైనా కానీ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, అయితే ఇండియాకి కూడా ఒక థ్రెట్ ఉందట. పాపులేషన్ గ్రోత్ వైజ్ థ్రెట్ ఉంది. ఏంటి అంటే, ఆఫ్టర్ సమ్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ పాపులేషన్ అంతగా పెరగదు, ఇట్ విల్ రీచ్ ఇట్స్ పీక్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ డిక్లైనింగ్ ఫ్రమ్ దేర్ అనేసి. వింటే నాకే ఆశ్చర్యం వేసింది. అఫ్ కోర్స్ ఇప్పటికే మనకి చాలా రకాలుగా ఉంది, చుట్టుపక్కల చూస్తున్నాము, బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. బట్ ఐ డోంట్ నో, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి. సరే, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి, ఇలా ఉండబోతోందా, నిజంగానే పాపులేషన్ లాంటివి తగ్గే అవకాశం ఉందా, అదే అంత నేచురల్ గా ఎంతో మంది చెప్తున్నారు. విల్ టాక్ మోర్. మీ అభిప్రాయం తెలుసుకుందాం. 972-636-1966 స్టూడియో నెంబర్.

డ్రాగన్ మూవీ నుంచి మనం ఈ పాట విన్నాం. మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉంటే మాత్రం మర్చిపోకండి, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ 9726361966 స్టూడియో నంబర్. సరే మరి ఇప్పుడు వినాయక చవితి ఇలా వచ్చింది, ఇంకా సంబరాలు జరుగుతున్నాయి అంటేనే మనకి నెక్స్ట్ దసరా వచ్చేస్తుందండి. దసరా అంటేనే బతుకమ్మ సెలబ్రేషన్. టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు ద అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో ఇది ఎప్పుడు అని చూస్తున్నారా, అక్టోబర్ 17th న ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ వరకు కమెరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఫ్రిస్కో టెక్సాస్ లో. అండ్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి బతుకమ్మ అండ్ దసరా సంబరాల్ని సంబరంగా జరుపుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చేసేయండి. గుర్తుంచుకోండి, డేట్ వచ్చేసి అక్టోబర్ 17th కొమెరికా సెంటర్ ఫ్రిస్కోలో.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: I have.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
5: India ki teleport aithe entha baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మై పర్సూ .com.
8: అమ్మా, సాటర్డే మూవీ?
9: మనబడి క్లాస్.
10: ఉప్పు కప్పు రంబు.
9: తెలుగు పద్యం చెప్పు.
10: ఉప్పు కప్పు పురంబు ఒక్క పూర్
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మరి గణేష చతుర్థి సందర్భంగా మరొక ఇది నాకు గుర్తుకొచ్చిందండి, ఒక పాయింట్. ఇట్ కుడ్ బి ట్రూ అంటే కొన్ని ప్రాంతాల వారికి, అది ఎస్పెషలీ నార్త్ ఇండియన్ వాళ్ళకైతే ఇది మరీ వాళ్ళ బిలీఫ్, వాళ్ళ రిచువల్ అనమాట, వాళ్ళ ఆ విధంగా చెప్పాలి. సో నేను ఒక సినిమా సన్నివేశం వినిపిస్తాను. ఈసారి కృష్ణాష్టమి అండ్ వినాయక చవితి రెండు మనకి సెప్టెంబర్ లోనే వచ్చాయి కదా. సో చాలా మంది రీల్స్ కూడా పోస్ట్ చేశారు. మన ఇఫ్ ఎనీబడీ ఈజ్ షేరింగ్ దేర్ బర్త్డే, నా బర్త్డే సెప్టెంబర్ లో ఉంది, కృష్ణాష్టమి సెప్టెంబర్ లో ఉంది, వినాయక చవితి సెప్టెంబర్ లో ఉంది, సో అందరం కలిసి సెప్టెంబర్ లో బర్త్డేస్ చేసుకుంటున్నాం అన్నట్టుగా యానిమేటెడ్ దీంతో దాంట్లో పోస్ట్ చేశారు. సరే నేను ఒక సన్నివేశం వినిపిస్తాను, వినండి. ఎవరు, ఏంటి, ఏ సినిమా, అవన్నీ నేను అడగట్లేదండి, అది నేనే చెప్పేస్తాను. ఇన్ఫాక్ట్ ఏవిఎస్ గారి గళంలో మీరు వినబోతున్నారు. ఆయన ఈ క్లిప్పింగ్ లో ఒక స్టేట్మెంట్ చెప్తారు, అది టువర్డ్స్ ఎండ్. పాపం చెప్పనీరే, అందరు ఆపేస్తూ ఉంటారు ఆయన్ని, బట్ ఫైనల్ గా కష్టపడి ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తారండి. ఇంతకీ ఆయన చెప్పింది కరెక్టా కాదా, అది నా క్వశ్చన్. సో మీరు వినండి, విని ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఎన్ని అంతరాలు వచ్చినా, ఎన్ని ఎంతమంది ఆయన్ని డిస్ట్రాక్ట్ చేసి ఆపి అసలు మాట్లాడనీయకుండా వెనక్కి లాగినా ఆయన ఫైనల్ గా స్టేట్మెంట్ చెప్పేస్తారు. సో వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్ అండ్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో మీరు సినిమా తెలియకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా క్లిప్పింగ్ వింటే సరిపోతుంది.
12: నేను పిలవగానే మీరందరూ పిల్లా జల్లాతో వచ్చినందుకు నాకెంతో
13: సంతోషం.
12: మీరంతా గమనించే ఉంటారు, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో డ్రెస్ కూడా వెరైటీగా వేశా.
13: వాట్ ఎ బ్యూటిఫుల్ ఐడియా.
12: థ్యాంక్స్
13: సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్.
12: చెప్పండి.
13: అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెలిపించండి సార్.
12: ష్యూర్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే.
13: హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్.
12: నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే.
13: చెప్పండి సార్. చెప్పండి చెప్పండి.
12: అసలు కృష్ణాష్టమి అంటే.
13: నెవర్ మైండ్. మేము అన్నారా సారీ.
12: నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణ బర్త్డే.
11: అదండి, ఇంతకీ ఫైనల్ గా ఏవిఎస్ గారు చెప్పేశారు. సో పాయింట్ ఏంటంటే అది కరెక్టా కాదా అనేది నేను అడుగుతున్నాను, అంతే. అందుకంటే ఏమీ లేదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్డే అయినప్పుడు వినాయక చవితిని వినాయకుడి బర్త్డే అని అంటున్నారు చాలా మంది. అది కరెక్టా కాదా మీకు తెలిస్తే నాతో షేర్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్.

0: బ్యాండ్ మేడం ఈ మూవీ నుంచి మనం ఈ పాట విన్నాము. అండ్ నేను అడిగిన ప్రశ్న ఇంకా అలాగే ఉంది. సరే, నేను వినిపించిన క్లిప్పింగ్ ఏ మూవీలోంచి అనేది నేను చెప్పరా? ఒకవేళ మీరు ట్రై చేస్తారేమో క్లిప్పింగ్ మరొకసారి వినిపించిన, దాట్స్ ద బెస్ట్ ఐడియా. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడే ట్యూనింగ్ అయ్యి ఉంటే ఎంజాయ్ దిస్ క్లిప్పింగ్. అండ్ ఇందులో ఏవిఎస్ గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ కరెక్టో కాదో చెప్పండి.
1: మీరందరూ పిల్ల జల్లాతో వచ్చినందుకు నాకెంతో సంతోషం. మీరంతా గమనించే ఉంటారు, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో డ్రెస్ కూడా వెరైటీగా వేశా.
2: వాట్ ఎ బ్యూటిఫుల్ ఐడియా.
1: థ్యాంక్స్
2: సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్.
1: చెప్పండి.
2: అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్.
1: ష్యూర్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే?
3: హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్.
1: నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే?
3: చెప్పండి సార్. చెప్పండి చెప్పండి.
1: అసలు కృష్ణాష్టమి అంటే?
3: నెవర్ మైండ్.
1: అసలు పెద్ద కిచ్చిన బర్త్డే.
2: వాట్ ఎన్ అబ్జర్వేషన్. వాట్ ఎ బ్రెయిన్.
0: ఇంతకీ కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్డేనా కాదా, అలాగే వినాయక చవితి అంటే వినాయకుడి బర్త్డేనా కాదా తెలిస్తే కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్. నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ ప్రకటనని అందించేస్తాను. అది హైదరాబాద్ గురించండి. హైదరాబాద్ లో ప్రాపర్టీ కావాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేదా మీకోసం ఒక ప్రాపర్ లొకేషన్ లో ఒక మంచి ప్రాపర్టీని రెడీ చేసుకోవాలి అనుకుంటే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఒక్క వెంచర్ ఎందుకు చూడాలి? కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి కదా. ర్యాపిడ్ గా గ్రో అయిపోతుంది హోల్ సిటీ. సో వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రైసెస్, ఎన్నో చాయిసెస్, వాటన్నిటినీ మీకు ఈజీ చేయడానికి ఒకటా రెండా నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్, తల్లాపూర్, చేవెల్లా, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. వీటన్ని డీటెయిల్స్ మీకు అందిస్తున్నారు గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. ఎస్, గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రెస్కో. డేట్స్ వచ్చేసి అక్టోబర్ 10th and 11th గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో.

ప్యారడైజ్ మూవీ నుంచి ఈ పాట విన్నాం. యాక్చువల్లీ ఈ మూవీ గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ నాన్నగారి హెయిర్ స్టైల్ అయితే చాలా అంటే ట్రెండ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అట్రాక్టింగ్ గానే ఉంది అని చెప్పచ్చు. ఎంత లేదన్నా అంత చక్కటి హెయిర్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎనీవేస్ ఆయన అటువంటి హెయిర్ స్టైల్ ఎందుకు పెట్టారు, ఈ సినిమాకి సంబంధించి ఆయన లుక్ ఎందుకు అలా ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, అవన్నీ మనకి రివీల్ అవుతాయి అతి త్వరలో. బట్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఎగ్జైటెడ్ ఫర్ దిస్ మూవీ ప్యారడైజ్? ఓకే, నేను గణేష్ హ్యాపీ బర్త్డే విషయంగా అడిగాను, ఎవరైనా ఆన్సర్ చెప్పాలంటే ఐ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. నా దగ్గర ఆల్ ద వే టిల్ 7 PM టైమే టైం అండి, బికాస్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్ సూపర్ సండే ప్రోగ్రామ్ కోసం. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. అయితే కాసేపు ఆటలు ఆడుకుందాం అండి. బోల్డ్ అండి టాపిక్స్, డిస్కషన్స్, పాయింట్స్, బోల్డ్ మాట్లాడేశాం కదా, లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ ఫన్ సెగ్మెంట్. అయితే ఇందులో చాలా చాలా ఈజీగా ఇస్తాను. కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా సరే ఈజీగా అంటే డైల్ చేసేసి నెంబర్ స్టూడియోకి కాల్ చేసేసి మీ చకచక ఆన్సర్ చెప్పేచ్చు అనమాట. టన్ టన టెన్, అది గేమ్. అంటే నేను ఏదో ఒక కాన్సెప్ట్ మీద మీకు ప్రశ్నిస్తాను, దానికి సంబంధించి మీరు 10 ఆన్సర్స్ ఇవ్వాలి. 10 ఇస్ ద కౌంట్, సో మినిమం కౌంట్ ఇస్ 10. తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ గా మీకు ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఎండింగ్ విత్ లెటర్ ఎఫ్. ఎఫ్ యాజ్ ఇన్ ఫ్రెండ్. ఎఫ్ తెలుగు నేస్తాం కదా, అందుకని ఫ్రెండ్ అన్నాను. ఎఫ్ తోటి ఎండ్ అయ్యే ఇంగ్లీష్ లెటర్స్. అయితే ఇందులో మీకు ఇస్తున్న క్లాజ్ ఏంటి అంటే ఇట్ కుడ్ బి 2 letters, 3 letters, or 4 letters. లెట్స్ కీప్ ఇట్ టు లెస్ దాన్ 4 అండ్ బిలో. 1 ఉండదులేండి, ఎఫ్ ఒక్కటే చెప్పి మనం ఏం చెప్తాం, అందుకని అనమాట. 2 letters, 3 letters, 4 letters. F, F as in friends. F to end aye words. Ten, ten, ten. Are you ready? Do call me. 972-636-1966. Studio number.

0: ఆదర్శ కుటుంబం మనం అందరం వెయిటింగ్ వెంకటేష్ గారి మూవీ. ఈ మూవీ నుంచి ఈ పాటను ఎందుకు వినిపించడం జరిగింది. సరే, ఇందాక వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి మిస్టర్ పెళ్ళాం చిత్రం నుంచి. ఎవరికి తెలియ చెప్పండి, చాలా మందికి తెలుసు మిస్టర్ పెళ్ళాం మూవీ నుంచి ఆ క్లిప్పింగ్ అన్నమాట. అలాగే కృష్ణాష్టమి గురించి చెప్పేశాం. ఐ థింక్ నౌ ఐ హ్యావ్ ఎ కాలర్, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి.
1: హలో, హాయ్ అండి.
0: హాయ్ అండి,
1: నా పేరు సుజయ్.
0: చెప్పండి, హ్యాపీ సండే మీకు.
1: థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ రాంగ్, లైవ్ ఉన్నారా?
0: అవునండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు అందరు శ్రోతలు వింటున్నారు. ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్? తంటనాటన్ గేమ్ ఆడతారా, ఏమన్నా చెప్తారా, ఏంటి? హలో, ఓకే, ఐ థింక్ ఐ టేక్ దిస్ కాలర్. నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను కాల్. ఈలోగా మరొక పాట వినేద్దాం.

0: పాట అయ్యే లోపల కాలర్ ఆయన కూడా ఒక పాట పాడి వినిపిస్తా అంటూ రెడీగా ఉన్నారు. హలో, ఇప్పుడు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. సుజయ్ గారు, మనకి ఎగ్జాక్ట్లీ 1 మినిట్ ఉంది, సో మీరు ఒక మంచి పాట వినిపిస్తారా? ష్యూర్, గో అహెడ్.
1: కోసం ఆకాశమల్లే వేచాను రాకటం, నిను తానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను రాకటం, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసన్నది ఏనాడైనా, ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే. తరారు తారు తారారు తారారు రారు తారారు రారు తారారు రారు తారారు.
0: థ్యాంక్ యూ అండి, బాగుంది. మనకి 1 మినిట్ ఎగ్జాక్ట్ గా అయిపోయింది అండ్ వీఆర్ హెడింగ్ ఇట్ టు కమర్షియల్ బ్రేక్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్స్ ఫర్ సింగింగ్ ఫర్ అస్. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే చెప్పేసేయండి, నేను లైన్అప్ చేసి వినిపిస్తాను. ఓకే, ఓ ష్యూర్, థ్యాంక్ యూ. అదండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, స్టే ట్యూన్డ్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న నా పేరు అంజనా. అయితే ఇందాక టంటనాటన్ అనే గేమ్ అనుకున్నాం కదా, చాలా కష్టంగా ఉంది. ఇన్ఫాక్ట్ జస్ట్ 2 letters, 3 letters, 4 letters తో కష్టం కాబట్టి మనము దాన్ని 6 letters వరకు ఎక్స్పాండ్ చేస్తున్నాము. 2, 3, 4, 5, 6 letters ఉన్న ఎనీ ఇంగ్లీష్ వర్డ్ దట్ ఎండ్స్ విత్ ఎఫ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ మేక్ ఇట్ 8 అని కూడా చెప్పచ్చు, బట్ 6 వరకు కూడా చాలా ఉన్నాయండి. ట్రై చేయండి, దెన్ వీ విల్ సీ. సో 10 words ఇఫ్ యూ కెన్ టెల్, దాట్స్ గుడ్. సో ఎఫ్ అనే వర్డ్ తో ఎండ్ అవ్వాలి ఇంగ్లీష్ లెటర్, అండ్ మినిమం 2 letters ఆఫ్ కోర్స్ ఉండాలి, అండ్ అప్ టు 6 మాక్సిమం ఉండొచ్చు అని చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ ఇన్ని చెప్పామండి, 6 వరకు ఇన్ని ఉన్నాయి, ఇంకా 8 వరకు ఆప్షన్ ఇస్తే ఎక్కువ చెప్తాం అన్నారనుకోండి, యువర్ చాయిస్. డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్.

బ్యూటిఫుల్ సాంగ్. మరొక పాట వినిపించేస్తాను, అది విని లోపల మీరు టెంటనాటన్ గేమ్ కి ఇది లాస్ట్ ఛాన్స్ అండి. ఆ తర్వాత ఐ విల్ షిఫ్ట్ టు సంథింగ్ న్యూ, డిఫరెంట్ ఆలోచించి వచ్చాను ఇవాళ. సో అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్ దిస్ సాంగ్.

అదండి పాట అయితే చాలా బంది ఆకాశంలో ఒక తార. మరి నేను ఇప్పుడు ఒక డిఫరెంట్ గేమ్ లాంటిది అనుకున్నాను. గేమే లాంటిదేంటి, ఏకంగా గేమే. సో 4-2-1, 1-2-4 అది అంటే అది జనరల్ గా హిందీలో ఇట్ సౌండ్ సంథింగ్ డిఫరెంట్. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక వాక్యం చెప్పాను అనుకోండి మీకు, మినిమం దాని రిలేషన్ లో మినిమం 4, కనీసం ఒక 4, ఆ పైన ఎన్ని నెంబర్ అయినా అవ్వచ్చు, ఒక 4 మూవీ టైటిల్స్ మీకు ఇమీడియట్ గా గుర్తుకొస్తాయి. సో నేను 2 వాక్యాలు చెప్తాను. ఫస్ట్ వాక్యం అయిపోయాక సెకండ్ వాక్యం కూడా చెప్పాను అనుకోండి, సెకండ్ లైన్ అబౌట్ ద సేమ్ సంథింగ్, ఒక మూవీ అని నేను అనుకున్న మైండ్ లో దాని గురించి సెకండ్ లైన్ చెప్పగానే మీకు మీరు అనుకున్న ఆల్రెడీ ఫస్ట్ మినిమం 4 మూవీస్ ఏవైతే మీరు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నారో దాంట్లోంచి తగ్గుతూ వస్తుంది అనమాట. నేను 3 లైన్స్ చెప్పేసరికి యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2 మూవీస్ అనమాట. అండ్ 4th లైన్ చెప్పే లోపలే యూ విల్ బి డన్, యూ విల్ ఫైనలైజ్ 1 సింగిల్ మూవీ టైటిల్. అదనమాట, బాగుంది కదా. అంతేనండి, ఏదైనా ఒక మూవీ, ఏదైనా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఎనీ మూవీ గురించి మనం ర్యాండమ్ గా చెప్పొచ్చు. సినిమాలో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద ఉంది, ఇలా ఏదైనా చెప్పామనుకోండి, ఇట్ బికమ్స్ లైక్ ఓకే ఈజీ. అలాంటివన్నీ 100 సినిమాలు ఉన్నాయి కదా అంటాం. అదే హీరో పేరు, హీరోయిన్ పేరు, డైరెక్టర్ పేరు చెప్పామనుకోండి, నేరో డౌన్ అవుతూ వస్తుంది కదా. అలా ఇంకొకటి, ప్రతి సినిమాకి ఒక సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ ఒక్కటైతే ఉంటుంది, అది ప్రామినెంట్ గా ఏదో ఒకటి ఉంటుంది, అది క్యాచ్ చేస్తే ఇంకా అసలు అంతే. మొత్తం విల్ బి డన్ విత్ ఆల్ అవర్ ఆప్షన్స్ అండ్ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 1 ఫైనల్ ఆన్సర్. అలా, సో లెట్ అస్ డూ దట్. మీరు రెడీనా? అండ్ మరి ఈజీగా ఇవ్వడంతో మొదలు పెట్టాలి కదా, ఎంత లేదన్నా. సో అలాగే మొదలు పెడతాను. మన చిరంజీవి గారి మూవీస్, చిరంజీవి గారు నటించిన మూవీస్ అని నేను ఒకవేళ అన్నాననుకోండి, మీకు 1, 2, 10, 100 సంఖ్యలో టైటిల్స్ కూడా మీకు అసలు ఇలా జ్ఞాపకం ఉంటాయి కాదంటారా? సో ఈజీ. సో లెట్ మీ స్టార్ట్. చిరంజీవి గారు నటించిన మూవీస్ అయితే ఒక సెంటెన్స్ యాడ్ చేస్తాను కాబట్టి, చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్ అదనమాట. సో వీటిల్లో మీరు మినిమం ఎన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నారో కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నంబర్.

కాదండి, మీరు ఇంతకి ఫాలో అవుతున్నారా లేదా ఈ గేమ్ ని? నేను స్టార్ట్ చేసిన ఈ గేమ్ 4-2-1, అంటే 4 ఆప్షన్స్ నుంచి ఒక సింగిల్ ఆప్షన్ కి మనం నారో డౌన్ అవ్వడం అన్నమాట. దానికి సంబంధించి నేను క్లూస్ ఇస్తూ పోతాను, బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అవ్వాలి గేమ్ ని. సో ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్ మినిమం 4 సినిమాస్ మూవీ టైటిల్స్ మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. 9726361966 స్టూడియో నెంబర్. అది వస్తే అప్పుడు నేను నెక్స్ట్ క్లూ ఇస్తూ పోతానన్నమాట. సో మినిమం 4 టైటిల్స్ అయితే కావాలి చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్. ట్రిపుల్ యాక్షన్ లో కూడా డబుల్ యాక్షన్ ఉంటుందండి, అది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు.

0: చిరంజీవి ఫ్యాన్స్ ఇక్కడ చెప్పకుండా ఎలా ఉంటారు. టకటక వచ్చేసే మనకి ఆన్సర్స్ అయితే, మన చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్ మనం ఒక నాలుగు తీసుకోవాలంటే గనక దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్ళు కూడా నేను ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే ట్రిపుల్ యాక్షన్ చేసినప్పటికీ అందులో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, ముగ్గురు చిరంజీవులు ఉన్నారు కాబట్టి. తర్వాత స్నేహం కోసం, తర్వాత అందరి వాడు, ఇవ్వండి మనకు వచ్చిన లిస్ట్. అయితే మరి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి కదా. స్టెప్ త్రీకి వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న రెండో క్లూ ఏంటంటే, చిరంజీవి గారు మూవీలో, ఆ పర్టికులర్ మూవీలో తండ్రి పాత్ర పోషిస్తారు, కొడుకు పాత్ర పోషిస్తారు. యూజువల్ గా డబుల్ యాక్షన్ అంటే ఇద్దరు ట్విన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు కదా. ఈ మూవీలో చిరంజీవి గారు తండ్రి పాత్ర పోషిస్తారు, కొడుకు పాత్ర కూడా పోషిస్తారనమాట డబుల్ యాక్షన్ లో. సో ఏంటా మూవీ? యు విల్ ఎండ్ అప్ విత్ జస్ట్ టూ మూవీస్. ఆ టూ మూవీ టైటిల్స్ చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్.
1: చూపుతాం

0: లవర్ సినిమా నుంచి ఈ పాట విన్నాం మనము. నేను నెక్స్ట్ సాంగ్ కూడా వినిపించేస్తాను, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. నాకు ఆన్సర్ వస్తేనే కదా గేమ్ ముందుకు వెళ్తుంది. నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఇందాక ఇచ్చిన ఫస్ట్ 20 చిరంజీవి గారు నటించిన మూవీస్ అని, ఆ తర్వాత చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్ ఏంటి అంతే గనక మనకి టక్టక్ వచ్చేసే ఆన్సర్స్. దాని చిరంజీవి గారు డబుల్ యాక్షన్ లో తండ్రి కొడుకులుగా చేసిన మూవీస్ ఏంటి, చూసారా మనం నారో డౌన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. తండ్రి కొడుకులుగా చేసిన మూవీ ఏదన్నా, ఐ థింక్ ఐ మిస్ సంబడీస్ కాల్ హియర్, ప్లీజ్ డూ కాల్ మీ ఇఫ్ యు ఆర్ అరౌండ్. అంటే నేను అటెండ్ అవ్వలేకపోయినట్టున్నాను, జస్ట్ ఇన్ కేస్ మీరు తిరిగి ప్రయత్నిస్తే తప్పకుండా మీ కాల్ నేను అటెండ్ అవుతాను. సో తండ్రి కొడుకులుగా వారు చిరంజీవి గారు నటించిన మూవీ టైటిల్స్ ఏంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే మరి ఈలోగా మనం ఏం చేస్తామంటే మరొక ప్రకటన వినేద్దాం. మ్యూజిక్ లవర్స్ కోసం అయితే ఆల్వేస్ మ్యూజిక్ ఈజ్ సో డివైన్ అండి. అసలు మ్యూజిక్ అని వినిపించాలే కానీ వారికి అదొక అద్భుతమే కదా. సో హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ డోంట్ వాంట్ టు మిస్. Yes, I think I have the caller here with me. Varni on air teeskuntanu. Hello andi, welcome to Radio Surabhi.
1: Hi andi, na peru Madan andi.
0: Madan garu, cheppandi.
1: ఇంకా ఆల్రెడీ మీరు ఆన్సర్ చెప్పేసినట్టు
0: లేదండి, ఇంకా ఆన్సర్ ఓపెన్ ఉంది. చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేశారు, ఫాదర్ అండ్ సన్ కింద వేశారు, ఆ సినిమా పేర్లేంటి?
1: అందరి వాడు స్నేహం అంటే తెరేడు.
0: వెరీ గుడ్ థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. అయితే ఐ థింక్ మరొక కాలర్ కూడా ట్రై చేస్తున్నట్టున్నారు, తిరిగి ప్రయత్నించండి తప్పకుండా మీ కాల్ నేను అటెండ్ అవుతాను. సరే మరి నాకు ఆన్సర్ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇంకొంచెం పొడిగించాలి కదా ప్రశ్నని. మనం సరదాగా ఆడుకుంటున్నాం సూపర్ సండే. సో ఇప్పుడు ఏమంటానంటే ఇది సినిమాలో ఫాదర్ అండ్ సన్ కింద చేస్తారు చిరంజీవి గారు, అయితే ఫాదర్ రోల్ వచ్చేసి ఫుల్ రగ్గర్డ్ అండ్ మాస్ క్యారెక్టర్ అనమాట. ఆయన అందరికీ ఎట్లా అంటే చాలా రగ్గర్డ్ గా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కింద కనిపిస్తూ ఉంటారు, చాలా రఫ్ అండ్ టఫ్. చిరంజీవి గారు ఆ క్యారెక్టర్స్ కి పెట్టింది పేర్లేండి. హలో వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. నాకు
1: చిరంజీవి గారు
0: కరెక్ట్ అండి, రెండు రైట్ ఆన్సర్స్. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొంచెం కూడా అడుగుతున్నాను, మీ పేరండి?
1: ప్రసన్న అండి.
0: ప్రసూన ప్రసన్నానా?
1: ప్రసన్న.
0: ప్రసన్న గారు థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇంకొంచెం అడుగుదాం అనుకుంటున్నాను, ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్, సో మీరు గెస్ట్ చేయగలరో లేదో అని అనుకుంటున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరు కింద రోల్ ఆయన ప్లే చేసినప్పుడు తండ్రి పాత్రలో చాలా రగ్గర్డ్ అండ్ రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు అండ్ మాస్ క్యారెక్టర్ అనమాట తండ్రిది. అది ఏ మూవీలో? అదండి. సరే సో మనము అలా అక్కడ వరకు మన నారో డౌన్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ ప్రశ్న అడిగేస్తాను, ఆ తర్వాత నేను ఓపెన్ చేసిన యాడ్ కూడా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇందులో ఈ సినిమాకి సంబంధించి బ్రహ్మానందం గారు ఉంటారు, అందరూ హాస్య తారాగణం వాళ్ళందరూ ఉంటారు, ప్రకాష్ రాజు గారు ఆఫ్ కోర్స్ విలన్ పాత్ర పోషించారు, సో ఏ సినిమా అంటారు? నిజం చెప్పాలంటే రెండిట్లోనూ ఉందండి, రెండిట్లోనూ సేమ్ ఆల్మోస్ట్ తారాగణం. ఎస్ ఐ హ్యావ్ వన్ మోర్ కాలర్, నేను వారిని కూడా ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి. ఎస్ మీరు రేడియో సురభి కాల్ చేశారా, చెప్పండి.
1: పేరు చక్రి.
0: చక్రి గారు హ్యాపీ సండే, చెప్పండి.
1: మీ క్వశ్చన్ విన్నాను, అది జై చిరంజీవా.
0: జై చిరంజీవానా? మనము చిరంజీవి గారు డబుల్ యాక్షన్ చేసిన మూవీస్, అందులోనూ తండ్రి కొడుకు కింద ఆయన పోషించిన పాత్ర ఏ సినిమాలో మాట్లాడుతున్నాం?
1: కరెక్ట్ అండి, సారీ.
0: ఇప్పుడు చెప్పొచ్చు, పర్లేదు ఆన్సర్. అప్పుడు తప్పేది, ఇప్పుడు తప్పేది చెప్పండి, చెప్పేస్తారు ఐఎమ్ ష్యూర్. మీరు చిరంజీవి ఫ్యాన్
1: వాడు.
0: ఎస్
1: సారీ అండి, అందరివాడు అనుకుంటున్నాను నేను.
0: అందరివాడు కరెక్టే, రెండు మూవీస్ వచ్చాయి. మనం నారో డౌన్ టు టూ మూవీస్, అందరివాడు అండ్ స్నేహం కోసం. సో మనం ఇక్కడి నుంచి ఫర్దర్ నారో డౌన్ అవడానికి ఇంకొక చిన్న డిఫరెన్స్ చెప్తానన్నమాట. ఆ తారాగణం అందరూ సేమ్, ఇంచుమించు చాలా చాలా సేమ్. అఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇవన్నీ వేరే అనుకోండి, సినిమాలు మన సినిమాగా చూస్తాం కాబట్టి తెర మీద కనిపించే దాంట్లో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, తండ్రి పాత్రకి కూడా ఒక హీరోయిన్ ఉంటుంది. అది ఏ మూవీలో? అప్పుడు చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ సింగిల్ మూవీకి మనం రీచ్ అవుతాం. సో 4-2-1 వచ్చేస్తున్నట్టు. ఏంటా మూవీ? తండ్రి పాత్ర కూడా ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఏంటా మూవీ? చిరంజీవి గారు డబుల్ యాక్షన్, తండ్రి కొడుకుల పాత్ర, తండ్రి పాత్రకి కూడా ఒక హీరోయిన్ ఉంటుంది. టైం ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday pooja essentials, one name to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా, అంజనా ఆర్జే. సరే, మరి చాలా కాల్స్ వస్తున్నాయి, బట్ లాస్ట్ బిట్కి వచ్చేసరికి కొంచెం ఆగిపోయింది. ఏంటిది, చిరంజీవి గారి అభిమానుల నుంచి నాట్ ఎక్స్పెక్టెడ్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. మనము ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి రెండు వాక్యాల్లో మాట్లాడామనుకోండి, బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. అదే ఒక్కొక్క మూవీ గురించి ఒక 4 వాక్యాలు మినిమం మాట్లాడామనుకోండి, అన్ని నేరోడో నేపే స్ట్రిక్ట్ గా మనం ఒక మూవీకి ఫిక్స్ అయిపోతాం. సో ఒక మూవీని డిస్క్రైబ్ చేయాలంటే నాట్ సో ఈజీ. అదే నేను సింపుల్ సెంటెన్సెస్ తో మొదలు పెట్టాను ఇవాళ మన గేమ్, యాజ్ అ వార్మప్, యాజ్ అ స్టార్టింగ్. కాబట్టి టూ మచ్ స్టోరీ లైన్ అది ఇది టూ మచ్ చెప్పేసి అంత చెప్పకుండా సింపుల్ గా మొదలు పెట్టాను. చిరంజీవి గారు నటించిన సినిమాలు, తర్వాత లైన్ చిరంజీవి గారు డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాలు, తర్వాత లైన్ చిరంజీవి గారు ఫాదర్ అండ్ సన్ కింద డబుల్ రోల్ ప్లే చేసిన మూవీస్ ఆ తర్వాత చెప్పాను. అండ్ తారాగణం వచ్చేసి మనకి బ్రహ్మానందం గారు అండ్ రెగ్యులర్ ఆల్ రెన్నౌండ్ అంటే మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు అందులో ఒక నెగటివ్ రోల్ ప్లే చేశారు అని. స్టిల్ మనం రెండు సినిమాల్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. స్నేహం కోసంలోనూ అలాగే ఉంటుంది, అందరు వాడులో కూడా అలాగే ఉంటుంది. ఐ హావ్ వన్ మోర్ కాలర్, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, సూపర్ సండే కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి.
8: అందరవాడు
7: ఓకే,
8: చిరంజీవి డబల్ ఫోల్కు
7: అవును,
8: మదర్ వచ్చి టబు అండి.
7: పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ.
8: నాకు
7: ఏంటండి, హలో.
8: హలో చెప్పండి.
7: మీ పేరు?
8: క్రాంతి అండి.
7: శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. క్రాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. బాగుంది, కరెక్ట్ గా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అదండి చూసారా, నేను అన్నాను అందుకని చిరంజీవి గారి అభిమానులు మన చుట్టూ అలా ఉన్నాము మనమందరం కూడా. సో వీ కాంట్ గో రాంగ్. ఎంత టపిమని చెప్పేసారు చూడండి. ఇంతక స్నేహం కోసం మూవీ గురించి మనకి శ్రోత కాల్ చేసినప్పుడు చెప్పారు, ఇట్స్ లైక్ అది చాలా కొంచెము సాఫ్ట్ హార్ట్ ఉన్న రోల్ అది, చిరంజీవి గారి ఫాదర్ రోల్ ప్లే చేసినప్పుడు. అండ్ దానికి సంబంధించి ఆయన జైలుకి కూడా వెళ్తారు, పాత్రని ఆ సన్నివేశాన్ని ఆయన స్టోరీ ద వే ఇట్ ప్రొసీడ్స్ అనేసి. సో ఈ పాత్ర వచ్చేసి కరెక్ట్ ఫాదర్ రోల్ కి కూడా హీరోయిన్ వచ్చేసి టబు, అండ్ ఈ మూవీ వచ్చేసి అందరి వాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అమ్మయ్య. ఫైనల్ గా మనము గేమ్ లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసాం.

నైస్. పాటలకి ఏముంది చెప్పండి, నాకు ఏది ఎంత కన్ఫ్యూజన్ అంటే కొత్త తరం పాటలు వినిపించాలా పాత వినిపించాలా. చాలా సార్లు విని మన బ్రెయిన్ లో అలా అలా రింగ్ రింగ్ తిరుగుతూ ఉంటున్న ఆ పాటలు వినిపించాలా, లేదా ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్న అప్కమింగ్ మూవీస్ నుంచి వినిపించాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. ఎంత మిక్స్ అండ్ మ్యాచ్ చేసి 3 గంటల పాటు వినిపించినా ఏంటో సరిపోదు అనిపిస్తుంది. పాటలకు ఉన్న స్పెషాలిటీ అది కదా. సరే, మ్యూజిక్ కి మ్యూజిక్ లవర్స్ గురించి మాట్లాడదాం. అయితే మరి గేమ్ లో సెకండ్ రౌండ్ కి వెళ్దామా? ఆర్ యూ రెడీ? ఎస్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ సెకండ్ థింగ్ అన్నమాట. 4-2-1 ఏంటంటే గేమ్, మరొక్కసారి ఇప్పుడే ట్యూన్ అయిన శ్రోతల కోసం. నేను ఒక లైన్ చెప్పాననుకోండి సినిమా గురించి, మీ దగ్గర మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి, మినిమం 4 మూవీ టైటిల్స్ మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. నేను సినిమా గురించి 2 వాక్యాలు చెప్తే మీరు అది నారో డౌన్ టు 3-2-1 అలా అవుతుంది. సో నేను ఒక సినిమా గురించి రిఫర్ చేస్తూ ఒక లైన్ చెప్తాను, తర్వాత 2 లైన్లు చెప్తాను, తర్వాత 3 లైన్లు చెప్తాను, 4 లైన్లు చెప్తాను. సో నేను 4 లైన్స్ చెప్పేసరికి మీరు ఆన్సర్ ఇట్ విల్ బికమ్ 1 స్ట్రైట్ ఆన్సర్ కి వచ్చేస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం ఈ గేమ్. సరదాగా ఉండాలంటే మీరు స్టెప్1 నుంచి ఇన్వాల్వ్ అవ్వాలబ్బా. మరొక్కసారి అందరికి 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. ఇప్పుడు నేను నాగార్జున గారి మూవీస్ లోకి వెళ్తున్నాను. నాగార్జున గారు నటించిన మూవీ టైటిల్స్, ఆబ్వియస్లీ మళ్ళీ డబుల్ యాక్షన్ అంటాను అనుకుంటున్నారా? కాదు. నాగార్జున గారు నటించిన మూవీస్ అండ్ మినిమం 2 హీరోయిన్స్ ఉన్న మూవీస్. అది నాగార్జున గారు నటించిన మూవీ, 2 హీరోయిన్స్ ఉన్న మూవీ టైటిల్స్ తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. సరే, మరి ప్రకటన వినేద్దాము మనము. ఇది ఎక్స్క్లూజివ్ మ్యూజిక్ ని ఆస్వాదించే మ్యూజిక్ లవర్స్ కోసం అనమాట. హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ వోంట్, యూ కాంట్, యూ డోంట్ వాంట్ టు మిస్. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ అ స్పెషల్ కర్ణాటక మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, విద్వాన్ సయి రక్షిత్ ఆన్ వయలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ విద్వాన్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘట్టం. The performance is on Saturday, the September 26th, next Saturday anamata, evening 4:30 PM at Collin College Makini Campus Conference Center, located at 2400 Community Avenue, Makini. IFFA events are free for members. Reserve your tickets through the IFFA AADFW website ninchi. సరే, నాకు స్టూడియోకి కాల్ చేశారు. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. యూ వాంట్ టు సే సంథింగ్? ఐ థింక్ కాలర్ ని నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను ఫర్ ష్యూర్. మీరు తిరిగి కాల్ చేయండి, నేను తప్పకుండా మీ కాల్ అటెండ్ అవుతాను. మరొకసారి నాగార్జున గారు నటించిన మూవీస్, అందులో మినిమం 2 హీరోయిన్స్ ఉన్న మూవీస్ టైటిల్స్ తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.

కాదండి, నాకు ఆన్సర్ వచ్చేసాక ఇంక నేను అసలు వెయిట్ చేయాలని అనుకోనండి. ఏంటో మరి, నేను ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాను. నాకు ప్రస్తుతానికి క్రాంతి గారు ఆవిడ ఒక్కరే కాల్ చేసి కరెక్ట్ గా చెప్పారు, నాగార్జున గారు అండ్ దాంతో పాటు మనకి హీరోయిన్స్, ఇందాక నేను నాకు డబుల్ యాక్షన్ అదే వస్తుంది నోట్లోకి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మూవీ టైటిల్స్ ఎన్ని ఏమన్నా ఉన్నాయి అంటే గనక ఆవిడ చక్క చక్క చెప్పేశారు. సో మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి కదా. దాంట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా, అంటే ఇన్ఫాక్ట్ ఎలా చెప్పాలంటే నాగార్జున గారు పాత్ర ఏదైతే పోషిస్తున్నారో ఆ పాత్రకి సంబంధించి ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇద్దరు సమకాలంలో ఉండాలి, అంటే సేమ్ టైం ఫ్రేమ్ లో ఉండాలి. ఒక హీరోయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మన్మధుడు మూవీ తీసుకున్నాం అనుకోండి, మన్మధుడు మూవీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ ఐ మీన్ ఒక హాఫ్ లో మనకు ఒక హీరోయిన్ అను ఐ థింక్ ఆవిడ పాత్ర కనిపిస్తుంది, తర్వాత ఆవిడ పాపము క్యారెక్టర్ వైజ్ ఆ పాత్ర చనిపోతారు. కాబట్టి నెక్స్ట్ మనకి మన సోనాలి బెంద్రే గారి పాత్ర ఫ్రేమ్ లో ఆవిడ మొత్తం ఫ్రేమ్ లో ఆవిడ పాత్ర కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఒకే టైంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఎన్ని ఉన్నాయి నారో డౌన్ చేసుకుంటే వస్తాయి, ఒక మూడు సినిమాలు మినిమం వస్తాయి. చూడండి, ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత ఐ మేక్ ఇట్ మచ్ మోర్ ఈజియర్. మరి ఈలోగా నేను ఒక్కసారి మీకు ప్రకటన కూడా వినిపించేస్తాను. ద 14th annual Silk Threads charity gala, The Tapestry of Dreams, is happening Saturday, October 3rd at 7 PM at Hotel Indigo, Los Colinas in Irving. Call, నేను అటెండ్ అయ్యే లోపలే డ్రాప్ అయింది, తిరిగి ప్రయత్నించండి, ఐ విల్ అటెండ్ యువర్ కాల్. సో ఈ గాలాలో ఏం జరుగుతోంది అంటే ఫీచరింగ్ రెనౌండ్ ఇండియన్ డిజైనర్స్ రోహిత్ కే వర్మ, ద ఈవినింగ్ విల్ షోకేస్ ఎక్విజిట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్టిస్ట్రీ, ఆల్ వైల్ సపోర్టింగ్ హంగర్ మిటావ్ అండ్ ఇట్స్ వర్క్ టు ఫిగర్ హంగర్ త్రూ లోకల్ ఫుడ్ బ్యాంక్స్. ఈ ఈవెంట్ ద్వారా వారు చేస్తున్నది, వాట్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ ఇస్ టు వర్క్ టు ఫైట్ హంగర్ త్రూ లోకల్ ఫుడ్ బ్యాంక్స్. డ్రెస్ కోడ్ వచ్చేసి ఇండియన్ ఫార్మల్ ఆర్ బ్లాక్ టై అండ్ దిస్ ఇస్ అన్ అడల్ట్స్ ఓన్లీ ఈవెంట్. ఫర్ టికెట్స్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం జరుగుతోంది ఏంటి దాని లోపల ఏంటి ఉంది అనే విషయం తెలుసుకోవడానికి, టికెట్స్ పర్చేస్ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విజిట్ silkthreadsfundraiser.com.

అదండి, ఇది కౌశల్య కృష్ణమూర్తి చిత్రం నుంచి పాట. సరే, మనం గేమ్ కంటిన్యూ చేద్దాం. నాగార్జున గారు నటించిన మూవీస్, నాగార్జున గారు నటించిన తెలుగు సినిమాలు, అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు అన్న మాట్లాడితే గనక లిస్ట్ వచ్చేసి అల్లరల్లుడు, మన్మధుడు, ఆవిడ మావిడే, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సంతోషం, బాస్, అసలు చాలా ఉన్నాయి కదా. అక్కడి నుంచి ఐ థింక్ కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి. లిస్ట్ లో ఆవిడ మావిడ ఉందండి.

ఈలోగా మీకు ఏమన్నా రిక్వెస్ట్ సాంగ్ కావాలా? పాట ఏమన్నా వింటారా? మంచిది నాగార్జున గారి పాట ఏమన్నా ప్లే చేయమంటారా? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. అదండి, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ వచ్చేసి మనకి రమ్య కృష్ణ గారు. అమ్మయ్య, ఎంత ఈజీ అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి, ఇట్ బికమ్ సో ఈజీ. లెట్ సీ ఎంతమంది ఎన్ని మూవీ టైటిల్స్ చెప్తారో.

అమ్మయ్యా, ఐఎమ్ సో హ్యాపీ, సో రిలాక్స్డ్ అండి. అటు చిరంజీవి గారి మూవీస్ కి కాల్స్ వచ్చాయి, ఇటు మరి నాగార్జున గారి మూవీస్ కి అయితే ఫ్లడ్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. నాకు బాగా యాక్టివ్ గా ఉందన్నమాట. నేను అసలు కొంతమంది కాల్స్ పేర్లు తీసుకున్నాను, కొంతమంది తీసుకోలేదు. బట్ ఎన్ని మూవీస్ వచ్చాయంటే, మనకు మొదలు పెడితే హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సోగ్గాడే చిని నాయన అండ్ చంద్రలేఖ. అసలు అబ్బాబా కాంబినేషన్, రమ్యకృష్ణ గారు అండ్ మన నాగార్జున గారి కాంబినేషన్. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఇట్ హ్యాస్ టు బి రమ్యకృష్ణ గారు, నాగార్జున గారు ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి, తర్వాత సమకాలికంగా ఉండాలి అని మాట్లాడుకున్నాము. వి గాట్ ఇట్ డన్. నౌ ఫర్దర్ ఏం చేస్తున్నాను అంటే కనుక,

0: నెక్స్ట్ స్టెప్ లో నేను నారో డౌన్ చేయాలి అని అనుకున్నప్పుడు రమ్యకృష్ణ గారిది నాగార్జున గారి క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో సినిమా మిడిల్ ఆఫ్ ద సినిమాలోనే, మొత్తం స్టార్టింగ్ లో అవ్వదు కండి, ఏ సినిమాకి అంత ఈజీ కాదు కదా. సో స్టార్టింగ్ లోనే క్యారెక్టర్ అంటే రమ్యకృష్ణ గారు పోషించిన పాత్రకి నాగార్జున గారు పోషించిన పాత్రకి మ్యారేజ్ అయిపోతుంది, అదన్నమాట పెళ్లి అవుతుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ రమ్యకృష్ణ గారిది విల్ బి ద వన్, ఆ క్యారెక్టర్ ఏంటంటే వారు వివాహం చేసుకోవడం జరుగుతుంది. అబ్బా ఇప్పుడు చెప్పండి చూద్దాం ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇందులో, అన్నిట్లోనూ మరి రమ్యకృష్ణ గారు ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ లవ్ ట్రయాంగిల్ ఉంటుంది, రమ్యకృష్ణ గారు నాగార్జున గారి పాత్రని లవ్ చేయడం ఉంటుంది, లేదా నాగార్జున గారు రమ్యకృష్ణ పాత్రని లవ్ చేయడం ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద మూవీస్ లో వారిద్దరికి, ఐ మీన్ ఆ క్యారెక్టర్స్ ఇద్దరికి మ్యారేజ్ అయిపోతుంది బిఫోర్ ద మూవీ ఎండ్స్, అంటే మిడిల్ ఆఫ్ ద మూవీ. కథ శుభకాంతం ది ఎండ్ అండ్ ఎండ్ కార్డ్ పడే ముందు పెళ్ళవడం కాదు నేను చెప్పడం, కథ నడవడమే వారిద్దరి మ్యారేజ్ తర్వాత నడుస్తుంది అదనమాట. అబ్బాబ్బా చాలా ట్విస్ట్ ఇచ్చేసాను కదా, ఇచ్చాను కానీ ఇంకొంచెం హెల్ప్ కూడా చేస్తాలేండి. బట్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. ఇప్పుడు రావాలి నా కాల్స్, ఐఎమ్ వెయిటింగ్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salaha.

0: 101.9 FM HD3.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
7: వెల్కమ్ బ్యాక్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్ అండి. నాకైతే భలే సరదాగా ఉంది, నాకు సూపర్ సండే సూపర్ గానే గడుస్తోంది. మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే, మన నాగార్జున గారి మూవీస్ అని మాట్లాడుకున్నాము, ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మూవీస్ మాట్లాడుకున్నాము, ఇట్ కుడ్ బి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లవ్ స్టోరీ అని మాట్లాడుకున్నాము. సమకాలీనంగా ఉండాలంటే ఎట్ సేమ్ టైం ఇద్దరు హీరోయిన్స్ ఉండాలని అనుకున్నాము. అలా అన్నప్పుడు చాలా మూవీస్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ తర్వాత రమ్య కృష్ణ గారు హీరోయిన్ అని అన్నాం. అలాంటప్పుడు చంద్రలేఖ, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, ఈ మూవీస్ అన్నిటికి మనం నారో డౌన్ అయ్యామన్నమాట. హలో బ్రదర్ కూడా ఉంది. సో వీటన్నిట్లో నేను నెక్స్ట్ చెప్పాను రామకృష్ణ గారి పాత్ర అండ్ హీరో హీరోయిన్స్ కి బేసిక్ గా మూవీ మధ్యలోనే పెళ్ళైపోతుంది, వివాహం అయిపోతుంది. నాట్ లైక్ శుభం కార్డు పడ్డాక హ్యాపీ ఎండింగ్ డే, హ్యాపీలీ మ్యారీడ్ ఎవర్ ఆఫ్టర్ అనే అలా కాకుండా మధ్యలోనే పెళ్ళైపోతుంది. పెళ్లి మీద బేస్ చేసుకుని మొత్తం తర్వాత సినిమా అంతా కూడా నడుస్తుంది అని నేను చెప్పాను. అక్కడికి నారో డౌన్ అయిపోతాయి మనకి అన్నమయ్య మూవీ ఒకటిను, ఘరానా బుల్లోడు మూవీ ఒకటి అక్కడికి నారో డౌన్ అవుతాయి. ఇప్పుడు నేను మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను, విల్ సీ. ఈ క్లిప్పింగ్ తోటి ఇంకా మీకు ఫైనల్ గా మూవీ ఫలానా అని ఫిక్స్ అయిపోతుంది. సో లెట్ అస్ ఎంజాయ్ దిస్ క్లిప్పింగ్, వినండి హ్యాపీగా. అప్పట్లో తీసానండి ఈ మూవీని, ఈ క్లిప్పింగ్ ని కామెడీ పరంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది కామెడీ అంటే ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు పెట్ లవర్స్ ఎంత బాగా ఉన్నారంటే డెఫినెట్లీ ఇది ఈ జనరేషన్ కి మాత్రం, అది ఈ ప్రజెంట్ నడుస్తున్న కాలమాన ప్రకారం ఇది నార్మల్, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఓకే. అప్పట్లో పిచ్చ కామెడీ ఈ బిట్ ఈ మూవీలోంచి.
8: నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి, నువ్వు ఈ గణేశ్వరు పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా? పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా.
9: ఒరే కాదు,
8: రానికి జరాత్రమేంట్రాయ్, ఏంటన్నా వాగింది? ఇది గుర్రమా?
9: మరి గారిదా?
8: నార్మల్ చంపేస్తాడుంటే. ఇది నా ముద్దుల చెల్లెలు, అసలే నా చెప్పు. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్ల గుర్రానికి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను చూస్తావా నా చెప్ప? నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలో పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఊరుకుండా ఎక్స్ప్రెస్ టైం అండి, వెళ్దామమ్మా. ఆ తలకూర ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకుండలవాడ వెంకటమ్మ అగోవింద అగోవింద.
10: అయ్యో కాసు ఇక్కడ నీ మాట ఎందుకంటున్నారు?
8: అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ ని పడేసి నీ గుర్రం మీద కనపడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అశ్రీ చెడిపోయింది బాబు, చెడిపోయింది.
11: ఇదిగో కాసిన, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప ఏకటి ఇది?
10: అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి పెళ్లి చేసా.
8: అంటే నీ తమ్ముడికి ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలాంటి జట్టా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు నీ గుర్రానికి వదండవు, నీకు వదండవు, నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు.
10: అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఊచిపటాక్.
7: అదండి, ఇప్పుడు చెప్పండి ఇది ఏ సినిమా? ఇంకా దీంతోటి మనకి ఈజీ అయిపోతుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా విల్ ఎండ్ అప్ విత్ సింగిల్ సినిమా టైటిల్.

0: but when somebody makes you say it.
1: అదండి. సో నేను యాక్చువల్లీ కాలర్ తో మాట్లాడుతూ నేను ఒక సాంగ్ కి ఇంకొక సాంగ్ ప్లే చేశానేమో అని అనుకుంటున్నాను. ఎస్, నాకైతే ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, నేను ఆ పాటని లైన్అప్ చేసి వినిపిస్తాను. ఈలోగా మరొక పాట కూడా రిక్వెస్ట్ ఉంది కదా, దాన్ని కూడా నేను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఈలోగా మనం మాట్లాడుకోవాలి కదా, ఒకటి పాయింట్ ఓపెన్ చేశాను సినిమా స్టార్ట్, ఐ మీన్ సినిమా గురించి మాట్లాడి సినిమానే వస్తోంది నోటికి. మనము షో స్టార్ట్ చేసినప్పుడు నేను అందరినీ ఒకటి అడిగాను అనమాట, సెప్టెంబర్ లో వచ్చేసి కృష్ణాష్టమి, కృష్ణుడి బర్త్డే ఉంది, వినాయక చవితి, వినాయకుడి బర్త్డే ఉంది, ఇంకెవరన్నా కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అందరు చక్కగా సెప్టెంబర్ బోర్న్ వాళ్ళ బర్త్డే అని అంటున్నారు. అయితే వినాయకుడి బర్త్డే, వినాయక చవితి అంటే వినాయకుడి బర్త్డే అవునా కాదా అని అడిగాను అనమాట. యాక్చువల్లీ దానికి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్, డూ షేర్ విత్ అస్, 9726361966 స్టూడియో నెంబర్.

పెద్ది మూవీ నుంచి ఈ పాట. మరొక్క రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది, నేను అది కూడా వినిపిస్తాను. అలాగే ఇవాళ మనం ఆడిన గేమ్ మీకు చాలా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇలాంటి గేమ్ ని నెక్స్ట్ వీక్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను మరింత ఇంటెన్స్ గా. అంటే ఇవాళ జస్ట్ సినిమా టైటిల్ గురించి 1-1 లైన్ చెప్పాను కదా, తర్వాత ఇంకా కొంచెం 2-3 లైన్స్ ఎక్కువ దానికి వేసి జోడించి మీకు మోర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ సరదాగా ఆడిద్దాం అని అనుకుంటున్నాను. ఏమంటారు? యు కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ మీరు ఇన్స్టా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆర్ యూ కెన్ ఈమెయిల్ అస్. మేము ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో విత్ ద సేమ్ నేమ్ రేడియో సురభి, అలాగే ప్రతి ఆండ్రాయిడ్ యాప్ లోను, ఐఫోన్ యాప్ లోను రేడియో సురభి అనే పేరుతోటే ఉన్నాము. సో డూ ఫాలో అస్ ఇన్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సరే, మరి నాకు ఒక కాలర్ కాల్ చేసి ఈ పాట రిక్వెస్ట్ అడిగారు, బుజ్జి తల్లి అని పాట. అండ్ ఆయన పేరైతే చెప్పలేదు, ఒక రేడియో లిజనర్ అనుకోండి అన్నారు. ఆఫ్ కోర్స్ రేడియో అభిమానులు మా పాట, మా ప్రోగ్రామ్ వింటూ పాట అడగాలే కానీ ఖచ్చితంగా వేసేస్తాం. మరి గణేష చతుర్థి గురించి నేను అడిగిన దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఖచ్చితంగా చాలా మందికి ఈ విషయంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. గణేష్ చతుర్థి గణేషుడి బర్త్డే కాదు అనేసి, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో దాన్ని ప్రత్యేకంగా సెపరేట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు, గణేష జయంతి అనేసి. ఇది వచ్చేసి జనవరి ఫిబ్రవరిలో వస్తుంది. గణేష జయంతి అని ఆయన జన్మదినాన్ని ప్రత్యేకంగా ఒక తిథివార నక్షత్రాలు అంటారు కదా, అది ఫాలో అవుతూ చేసుకుంటారు. అది వచ్చేసి భాద్ర శుక్ల చతుర్థి, తిల్కుణ్ చతుర్థి ఆర్ వరద్ చతుర్థి, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారన్నమాట గణేష్ బర్త్డే అనేసి. సో డెఫినెట్ గా మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ కీ పాయింట్స్ ని గుర్తుంచుకుని మరీ వారికి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంటర్నెట్ లో అలా వస్తున్నది చూస్తే నాకు అనిపించింది, వాట్ ఈస్ దట్ అని. కృష్ణుడి హ్యాపీ బర్త్డే అట, గణేష హ్యాపీ బర్త్డే, నా హ్యాపీ బర్త్డే కూడా వచ్చేసింది సెప్టెంబర్ లో, వీ ఆర్ ఆల్ సెలబ్రేటింగ్ టుగెదర్ అంటూ ఇన్స్టాలో, ఫేస్బుక్ లో ఇతరత్ర భలే చక్కర్లు కొడుతున్నాయి ఇటువంటి వీడియోస్. ఎనీవేస్, బిలీవ్ కొంతమంది డెఫినెట్ గా బిలీవ్ చేస్తారు ఇలా ఉంటుంది అని. ఒకవేళ మీ ప్రాంతంలో మీకు తెలిసి అలాంటి బిలీఫ్ ఉంటే డూ షేర్ విత్ మీ. సరే, ఈ రిక్వెస్ట్ పాట వినిపిస్తున్నాను. అండ్ అలాగే నేను మీతో చెప్పాను ఈ వారం నుంచి కొన్ని టాపిక్స్ మీతో మాట్లాడదామని, సైంటిస్ట్ ప్రిడిక్టెడ్ ఫ్యూచర్ గురించి, లేకపోతే కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ప్లస్ మన అటెన్షన్ అవసరమైన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. సైంటిస్ట్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మనకి హిస్టోరియన్స్ అవ్వచ్చు, రకరకాలుగా చెప్తున్నారు. ఎంత నాలెడ్జ్ ఉందంటే బయట, ఐ ఫీల్ లైక్ నో డెఫినెట్లీ వీ షుడ్ టాక్ అబౌట్ దిస్ అని. ఇవాళ మనము పాపులేషన్ గురించి పాయింట్ ఓపెన్ చేసాం, మాట్లాడదాం అనుకున్నాం. డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ నుంచి లెట్స్ కంటిన్యూ దాట్ అండ్ ఈ గేమ్ కూడా. సో సూపర్ సండే, సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM, అలాగే ఫిల్మీ ఫ్రైడేస్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న మీ వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా.

బలంతా గట్టిగా ఉంది కదమ్మా బుజ్జి తల్లి. నిన్నే బుజ్జి అర్థమైంది అర్థమైంది. అలాగే బుజ్జి తల్లి అని పిలకూడదు అంతే కదా.

0: ముచ్చుతలే ముచ్చుతలే, ఒక్క సిగ్నల్ పులే ఉంది, కాస్త మాట్లాడే.
1: ఏదో ఒకటే ప్లీజ్ మాట్లాడే,
0: కనీసం రాజు అనీసైనా పెట్టి
1: నిరంతగా పెట్టాలే. ముచ్చుతలే,
0: నా మాట ఇంతనావా?

అదండి. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఇవాళ నాతోటి. ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అంత బాగా నేను కూడా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని. See you all again next week, 4 PM same time, and అలాగే Filmy Fridays will continue every Friday, Friday morning 10 AM to 1 PM. Enjoy your rest of the weekend. Bye bye.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.